శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 7వ తేదీ, మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తారార్కం నిలిచి ఉంటుందనే అద్భుతమైన నీతిని ఈ పద్యం మనకి ప్రబోధిస్తుంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అరిషడ్ వర్గాల గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేని ముచ్చట్లు ఈనాటి చేని ముచ్చట్లు కార్యక్రమంలో పంటల సాగుపై ఎల్నిలో ప్రభావం వివరాలు వింటారు.

0: వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలని అటు వ్యవసాయాధికారులు ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పంటల దిగుబడి విషయంలో అయితేనేమి, కోతల విషయంలో అయితేనేమి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ అదునులో ఏ పంట వేసుకుంటే దిగుబడి ఎక్కువగా తీసుకునే దానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ముందుగానే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకొని పంటల్లో మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎట్లాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ ముఖ్యంగా ఇవాళ చూస్తే వాతావరణ పరిస్థితులు చాలా వరకు కూడా విభిన్నంగా ఉన్నాయి, ముఖ్యంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. అదునులో అదును వేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, తీరా పంట చేతికి వచ్చేటప్పుడు చాలా వరకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఎల్నినో ఎఫెక్ట్ అని కూడా మరి ఈ మధ్యకాలంలో వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకొని పంటలు వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయం చేసేటువంటి రైతులకు తెలియజేస్తున్నారు. ఎల్నినో అంటే ఏంటి, ఎల్నినో ప్రభావము ఈ పంటల సరళిపై ఏ విధంగా పడేదానికి అవకాశం ఉందంటారు?
1: ఎల్నినో ప్రభావం అనగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంలో వచ్చే మార్పుల వల్ల మనకు ఎల్నినో లానినో అనే యొక్క పరిస్థితులు అనేవి రావడం జరుగుతుంది. ఎల్నినో పరిస్థితులు అంటే ఉపరితలం మీద ఉన్న గాలి కూడా వేడెక్కడం ద్వారా ఆ గాలి వేడి మనకు ఎక్కడైతే మనకి ప్రభావం ఉంటుందో అక్కడంతా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. లానినో ప్రభావం అంటే ఆ యొక్క ఉపరితలం మీద ఉన్న గాలులు చల్లబడడం ద్వారా మనకు సకాలంలో వర్షాలు రావటం, మనకు అదునులో మనకు వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. మనకు భారత వ్యవసాయ పరిశోధన మండలి అలాగే భారత వాతావరణ శాఖ వారు కలిసి మనకు చెప్పిన పరిస్థితి ఏమిటంటే రానున్న పంటకాలంలో మనము కొన్ని వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందని మనకు చెప్పడం జరిగింది. ఈ ఎల్నినో పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉష్ణోగ్రతలు పెరగడం అలాగే వర్షాల మధ్య వ్యత్యాసం అనేది ఉండడం, వర్షానికి మధ్యలో దూరం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు వారి పంటలను ఏ విధంగా సాగు చేసుకోవాలనే అంశం గురించి కూడా వారు ఆలోచించాలి. అలాగే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కూడా వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం సాగు చేసే పొలాల్లో అలాగే ప్రదేశాల్లో మనకు తప్పనిసరిగా పంట అనేది రైతులు వేయడం బోర్ల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ వర్షాధారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షపాతం అనేది తగ్గుదల ఉండడం అనేది మనం గమనిస్తాము, అలాగే ఉష్ణోగ్రతలో హెచ్చుదల ఉండడం అనేది మనము గమనిస్తాము. అలాగే అధిక వేడికి భూమిలో ఉండే భూసారం అయితేనేమి, భూమిలో ఉండే తేమ శాతం అయితే కూడా తగ్గడం అనేది జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా సాగు చేసే పంటలైన వరి, కంది, పత్తి, మిరప మరియు కూరగాయల పంటల్లో ఈ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని యాజమాన్య పద్ధతులు మనము రైతులకు చెప్పినట్లయితే వాటి ద్వారా ఈ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు రెండు రకాల పంటకాలాలు ఉన్నాయండి, ఒకటి ఖరీఫ్ పంటకాలము, రెండవది రబీ పంటకాలము. ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో మనము ఖరీఫ్ పంటకాలాన్ని ప్రారంభించుకుంటాము, తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో రబీ కాలాన్ని మనము ప్రారంభించుకుంటాము. వాతావరణ శాఖ వారి హెచ్చరికల మేరకు జూను మాసము మరియు జూలై మాసంలో సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది, ఆగస్టు మాసము సెప్టెంబర్ మాసంలో మనకు వర్షపాతం అనేది

0: తగ్గి మనకు వేడి పరిస్థితులు అలాగే ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు ఎక్కువగా గమనిస్తామని వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కనుక రైతులు జూన్ మాసంలో జూలై మాసంలో వర్షాలు పడ్డాయని వెంటనే సాగుకు వెళ్లకుండా ఆ వర్షపాతము ఎంతవరకు ఉంటుంది, ఎలా ప్రభావితం చూపిస్తుందనే విషయాల మీద ఆలోచించుకొని సాగుననేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. రైతులు వర్షపాతాన్ని గమనించి పంటలను సాగు చేసుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా జూన్ మాసము, జూలై మాసం, ఆగస్టు మాసాల్లో వర్షపాతం తగ్గినట్లయితే రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అపరాలు కానీ, పప్పుధాన్యాలు అలాగే చిరుధాన్యాలు అయిన పంటలను మనం పండించుకున్నట్లయితే తక్కువ కాలంలో అవి మన పంటకు చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ కాల పరిమితి ఉన్న వరి కానీ, మిరప కానీ, కంది పంటలు కానీ వేసుకున్నట్లయితే పంట మధ్యలో మనకు వర్షపాతం తగినంతగా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక రైతులు ఎప్పుడు కూడా వర్షపాతాన్ని నమోదు చేసుకున్న దాన్ని బట్టి మనం పంటలు వేసుకోవాలి. ముఖ్యంగా అధిక నీరు కావాల్సిన పంటలు కాకుండా తక్కువ నీటితో పండే 60-70 రోజులు, 90 రోజులు, 100 రోజుల్లో మనకు స్వల్పకాలికము మరి మధ్యకాలిక పంటలు వేసుకోవడం మంచిదండి. అందులో ముఖ్యంగా పప్పుధాన్యాలు అలాగే చిరుధాన్యాల సాగును చేసుకున్నట్లయితే ఉపయోగం ఉంటుంది. అలాగే చీడపీడల పరిస్థితి కూడా మనకు ఈ సంవత్సరం కొద్దిగా పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేడి పరిస్థితులు, ఉష్ణోగ్రత ఎక్కువైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి, వర్షపాతము అలాగే భూమిలో తేమ తగ్గిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఈ యొక్క చీడపీడలను గమనించి వెంటనే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. పప్పుధాన్యాల్లో కానివ్వండి, మిరపలో కానివ్వండి, పత్తిలో కానివ్వండి, వరిలో కానివ్వండి, ఏ పంట అయినా సరే ఈ యొక్క రసం పీల్చే పురుగులు, ముందుగా మనం తామర పురుగుల గురించి చెప్పుకోవాలి, అలాగే పేనుబంక, రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా మనకు పంటకు హాని చేస్తాయి. అలాగే కొన్ని తెగుళ్ళు కూడా మనకు సంక్రమించడానికి ఆస్కారం ఉంది. వాటిల్లో ముఖ్యంగా భూమి ద్వారా వచ్చే అనేక రకాలైన వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ, ఎండు తెగుళ్ళు కానీ ఇవన్నీ వచ్చి మన పంటలను కొద్దిగా నష్టపరచడం జరుగుతుంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితిని బట్టి, వర్షపాతము నమోదయ్యే పరిస్థితిని బట్టి రైతులు గమనించుకొని వాటికి తగ్గట్టుగా ముందస్తు కానీ సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే ఈ చీడపీడల బెడదను కూడా తగ్గించుకొని మనము కొద్దిగా రసాయనిక మందుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.
1: ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకునేదానికి అవకాశం ఉంది, విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండేదానికి అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే వాతావరణ విభాగం వారు ఆ శాఖ తెలియజేయడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ పంటలు వేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు చేని ముచ్చట్లు కార్యక్రమంలో పంటల సాగుపై ఎల్నిలో ప్రభావం వివరాలు విన్నారు. ఈనాటి చేని ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05, మధ్యాహ్నం 12:30, తిరిగి సాయంత్రం 7:05, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వన మహోత్సవ వారోత్సవాల గురించి తెలుసుకుంటారు. అనంతరం ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు ఎముకల సమస్యలు, వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం మనసుకు ఆనందం ఈ అంశం గురించి వింటూ ఆ సంగీతం యొక్క అనుభూతిని పొందుతారు.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వంటిల్లే ఆరోగ్యాలయం. ఈ అంశం గురించి శ్రీమతి టి పద్మ గాయత్రి గారి వ్యాఖ్యానం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:12:40 తిరిగి 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం, 1:20 సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. ఇక సాయంత్రం 6:00 తిరిగి 11:00 హిందీలో వార్తా ప్రసారం, 6:20 సంస్కృతంలో

0: సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోంశాఖ శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
1: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
2: इससे मैनेजमेंट, एजुकेशन, बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్రకోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకలో ఈరోజు

0: అక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డాలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ద నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఉదయ కిరణాలు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వన మహోత్సవ వారోత్సవాల గురించి తెలుసుకుంటారు. అనంతరం ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు ఎముకల సమస్యలు, వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి నేటి మాట శీర్షికన వాన మహోత్సవ వారోత్సవాలు. వానకు వేదిక చెట్టే కదా, గాలికి గీతం పాడేది అదే కదా, పక్షుల పాటలకు పల్లవి చెట్టే, ప్రకృతి ప్రాణానికి నిలయం చెట్టే. ఒక మొక్కను నాటడం అంటే ఒక జీవితాన్ని నాటినట్లే. ఒక చెట్టును పెంచడం అంటే ఒక తరానికి భవిష్యత్తును బహుమతిగా ఇచ్చినట్లే. ప్రకృతి మనిషికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం. ఆ ప్రకృతికి పచ్చని వస్త్రం చెట్లు, చెట్లు లేని భూమి ప్రాణం లేని శరీరం వంటిది. అందుకే ప్రతి సంవత్సరం జరుపుకునే వనమహోత్సవం నిజంగా వరమహోత్సవమే. ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదు, భూమి భవిష్యత్తును కాపాడే మహాయజ్ఞం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన సమాజం, ఆనందమైన భవిష్యత్తు, ఇవే వనమహోత్సవం మనకు అందించే నిజమైన వరాలు. వనమహోత్సవాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 7 వరకు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. చెట్లు మానవ మడుగడకు, భవిష్యత్ తరాలకు ఎంత అవసరమో తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. నేడు పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు మానవ జాతికి పెద్ద సవాలుగా మారాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమే. ప్రతి ఇంటి ముందు ఓ మొక్క, ప్రతి పాఠశాలలో ఓ తోట, ప్రతి గ్రామంలో ఒక వనం ఉంటే భూమి మళ్ళీ పచ్చని నవ్వు నవ్వుతుంది. వనమహోత్సవం ఒక పండుగ కాదు, ఒక బాధ్యత. మొక్క నాటడం ఓ పని కాదు, ఒక ప్రతిజ్ఞ.

కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలి అని కోరుకుంటున్నాం. మీరింతవరకు నేటి మాట శీర్షికన వానమహోత్సవ వారోత్సవాల గురించి తెలుసుకున్నారు.

0: பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇప్పుడు వినండి, ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు, ఎముకల సమస్యలు, వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయ కార్యక్రమం.
4: ఫ్లోరిన్ వాటర్ వల్ల దంతాలు మరియు ఎముకలు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి కదా. అలాంటి సమస్యలు ఎందువల్ల వస్తాయి, వాటికి సంబంధించిన పరిష్కారాలు, చికిత్సా విధానం ఎలా అని తెలుసుకునేందుకు మనతో పాటు దంత వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శిరీష గారు.
5: నమస్తే అండి, శ్రోతలందరికీ నమస్కారం.
4: ఫ్లోరిన్ వాటర్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదండి, వాటిల్లో ముఖ్యంగా దంతాలు ఫ్లోరోసిస్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంటారు. అసలు ఈ సమస్య ఎందువల్ల వస్తుందంటారు? వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా?
5: ఫ్లోరోసిస్ అనేది ఒక కామన్ డిసీజ్ అండి. ఈ కామన్ డిసీజ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇది ఒక ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఒక మండలము, ఒక విలేజో, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. సో దీన్ని మనము డిసీజెస్ ఎండమిక్ డిసీజ్ అంటాం. ఎండమిక్ డిసీజ్ అంటే ఒక ఏరియాకి, ఒక రీజియన్కి పర్టికులర్గా ఆ రీజియన్లో ఉన్న ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఇది ఒక ఇండివిజువల్కి వచ్చే డిసీజ్ కాదు. ఇది వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియాలో ఆ వాటర్ తాగే ప్రజలందరికీ ఆ ఫ్లోరైడ్ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఎప్పుడైతే వాటర్ కంటెంట్, ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ దంతాలు మరియు ఎముకలకి ఈ ఫ్లోరోసిస్ బారిన పడతారు. దీనివల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు.
4: ఇలాంటి ఫ్లోరైడ్ సమస్యల వల్ల వచ్చే అనారోగ్యాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయగలుగుతారా?
5: ముందర మనకి ఫ్లోరోసిస్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అది మనకి ఎలా వస్తుంది, అసలు ఎలాగా మన బాడీలోకి అది ప్రవేశించి ఎలా మన అవయవాల్ని అది పని చేయకుండా చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి మెయిన్ సోర్స్ ఫ్లోరిన్కి ఏంటంటే వాటర్. వాటర్ అనేది వాటర్లో నిక్షిప్తమై ఉంటుంది ఈ ఫ్లోరిన్. ఎందుకంటే మనం ఉండే నేలలో ఈ ఫ్లోరిన్ అనేది ఒక ఫ్లోరాపటైట్ క్రిస్టల్ కింద భూమిలో ఉంటుంది. సో అది వాటర్లో లీచ్ అవ్వడం వల్ల భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ అనేది వాటర్లో నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల ఫ్లోరిన్ వల్ల ఏంటంటే, దాన్ని ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు, అంటే రెండు వైపులా పదునైన కత్తి. వాటర్లో ఎక్కువ ఉన్న ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ బారిన పడతారు. అదే వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ తక్కువ ఉంటే కూడా దానివల్ల పలు సమస్యలు ఎదురవుతాయి. ఫ్లోరిన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, వాటర్లో ఉండాల్సిన శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు పళ్ళు పుచ్చుతాయి. కానీ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు పళ్ళల్లో ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. అంటే గార పట్టినట్టు పళ్ళు ఉండడము, చారలు చారలుగా రావడము, గుంతలు పడడము, ఇవన్నీ ఉంటాయి. మన ప్రదేశంలో ఉండే వాటర్లో హై ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రజలు దంత సమస్యల్లో మెయిన్గా పళ్ళల్లో గుంతలు రావడము, ఇంకా తెల్లగా లేకపోవడము, ఎల్లోయిష్గా కనిపించడము అనేది దంత సమస్యలు ఎదురవుతాయి. ఇంకా ఎముకల సమస్యల్లో ఎముకలు వంకర పడడము, మజిల్స్ అంటే మన మజిల్స్ వీక్ అవ్వడము, స్పైన్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో నార్మల్ ఎంత ఉండాలి మనకి ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో అని మనం తెలుసుకోగలిగితే మనం చాలా వరకు ఫ్లోరోసిస్ అనేది ప్రివెంట్ చేసుకోగలుగుతాము. సో డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్ ప్రకారము ఫ్లోరోసిస్ అనేది 1 to 1.5 PPM ఉండాలి వాటర్లో మెజర్ చేసినాం. అంటే 1.5 పార్ట్

0: పర్ మిలియన్. అది మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఒక 1 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి. సో 1 మిల్లీగ్రామ్ కంటే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది పర్ లీటర్ అన్నప్పుడు అది ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. కానీ చాలా మన ఏరియాలో ఇంచుమించు ప్రకాశం డిస్టిక్లో చాలా మండలాల్లో లైక్ కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం చోట్ల వాటర్ శాంపిల్స్ తీసుకున్న చోట ఇది 4 to 8 PPM వరకు ఉంది. అంటే పర్ లీటర్లో అట్లీస్ట్ 4 to 8 grams వరకు మనకి ఫ్లోరైడ్ శాతం అనేది కనిపిస్తుంది ఈ వాటర్ శాంపిల్స్ వల్ల తెలిసింది. సో ఎప్పుడైతే 4 to 8 PPM ఉన్న వాటర్ మనం కన్స్యూమ్ చేస్తామో ప్రతిసారి సంవత్సరాల తరబడి, దీనివల్ల ఈ ఫ్లోరైడ్ మనము కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల, ఈ ఫ్లోరైడ్ వాటర్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల మన ఎముకలు, మన దంతాలు మరియు ఇతర అవయవాలు అన్నీ వ్యాధికి గురవుతాయి.
1: ఈ ఫ్లోరోసిస్ అనే ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారండి? ఎందుకంటే చాలామంది వాళ్ళల్లో పళ్ళల్లో పొగాకు మరియు వేరే ఇతర రకాలు తినడం వల్ల కూడా పళ్ళు రంగు మారే అవకాశం ఉంటుంది కదా, ఈ వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారు?
0: ఇప్పుడు ఫ్లోరోసిస్ బారిన పడ్డ వాళ్ళకి పళ్ళల్లో వేరే అన్ని రకాల సమస్యలు ఉంటాయి, కానీ పళ్ళు కొన్ని గారపట్టడం వల్ల కూడా కలర్ మారుతుంటాయి. ఫ్లోరోసిస్లో కూడా పళ్ళు కలర్ మారుతాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పన్ను ఫ్లోరోసిస్లో ఏమవుతుందంటే ఈ పన్ను కలర్ అనేది లోపల నుంచి, అంటే మన చర్మం లోపల మన స్కిన్ కలర్ ఎలా ఉంటుందో అదే అలాగే మన పన్ను లోపల నుంచి వచ్చే కలర్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో దానికి మనము ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే పిల్లలకి 6 to 12 years శాశ్వత దంతాలు వచ్చినప్పుడు, వాళ్ళు ఈ వాటర్ కన్స్యూమ్ చేసినప్పుడు ఆ పళ్ళు తయారయ్యేటప్పుడు ఆ లేయర్స్లో తయారయ్యేటప్పుడు ఆ ఎనామిల్ కానీ ఆ డెంటిన్ లేయర్స్లో ఈ ఫ్లోరైడ్ అనేది వెళ్ళి ఫ్లోరాప్టైడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి అక్కడ మనకి బ్రౌనిష్ లేయర్స్ లాగా ఫామ్ అయ్యి మన పళ్ళన్నీ చూస్తే, ముందు పైన దంతాలన్నీ చూస్తే చాలా బ్రౌన్ మచ్చలు, ఆ తర్వాత తెల్ల తెల్ల గుంటలు, పన్ను షైనింగ్గా లేకపోవడం, ఇర్రెగ్యులర్గా పళ్ళు కొంచెము ఇర్రెగ్యులర్గా ఉండడము, ఇవన్నీ మనం పిల్లల్లో చూస్తాం. ఈ ఇది వెంటనే మనకి ఒకసారి వచ్చిందంటే ఈ శాశ్వత పళ్ళల్లో ఇది దానంతటా అది పోయేది కాదు. దానికోసం దంత చికిత్స తీసుకోవాలి. దీనివల్ల ఈ దంతల ఫ్లోరోసిస్ వల్ల ఓన్లీ దీని వరకునే ఎఫెక్ట్ అవుతారు. ఇది లైఫ్ థ్రెటనింగ్ సమస్య కాదు డెంటల్ ఫ్లోరోసిస్ అనేది. ఇది కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని మనం ఇది చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. అన్ని టైప్స్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి.
1: చిన్నపిల్లలకి పాలు పళ్ళు ఇలా వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా ఇలాంటి ఫ్లోరోసిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? అలా రావడం వల్ల తిరిగి వాళ్ళకి మళ్ళీ పాలపళ్ళు ఊడిపోయి మళ్ళీ పళ్ళు వచ్చేటప్పుడు, శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు ఎలాంటి సమస్యలు అయినా ఎదుర్కోవాల్సి వస్తుందంటారా?
0: ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైతే ఈ ఫ్లోరిడేటెడ్ వాటర్ తాగుతారో, సో గర్భంలో ఉన్న శిశువుకి కూడా అదే ఫ్లోరిడేటెడ్ వాటర్ కన్స్యూమ్ చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి పాలపళ్ళు అనేది గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. సో ఈ పాలపళ్ళు తయారైనప్పుడు ఎంతో కొంత ఫ్లోరైడ్ అనేది డిపాజిట్ అవుతుంది. సో పిల్లలు పుట్టిన పిల్లలు 6 నెలలకి పళ్ళు రావడం మొదలవుతాయి. కానీ ఇది పాలపళ్ళని అంత ఎక్కువ ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే మదర్ నుంచి వెళ్ళే ఫ్లోరైడ్ బేబీకి చాలా తక్కువ శాతం వెళ్తుంది. సో పాలపళ్ళల్లో వచ్చే ఫ్లోరోసిస్ చాలా తక్కువ, ఒక 5% వస్తుంది. వన్స్ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పాలపళ్ళు 6 ఏళ్ళ వరకు ఉంటాయి. సో 6 ఏళ్ళ తర్వాత నుంచి వాళ్ళకి ఈ శాశ్వత దంతాలు అనేవి రావడం మొదలు పెడతాయి. సో ఎప్పుడైతే ఈ శాశ్వత దంతాలు రావడం మొదలు పెడతాయో, తయారవడం మరియు బయటకు రావడం మొదలు పెడతాయో, ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ తీసుకుంటారో దానివల్ల అప్పుడు ఈ ఫ్లోరైడ్ అనేది ఆ ఎనామిల్ అండ్ డెంటల్ లేయర్స్లోకి వెళ్ళి కలర్ మారడం, అది వేరియస్ క్రిస్టల్స్గా తయారయ్యి దాని స్ట్రక్చర్ని మార్చి అది వేరే కలర్లో అండ్ వేరే విధంగా పళ్ళని కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉండేటట్టు ప్రాబ్లంగా క్రియేట్ చేస్తుంది. సో మెయిన్ ఏజ్ 6 to 12 years ఉన్న పిల్లలు కామన్గా మనం ఈ డెంటల్ ఫ్లోరోసిస్ అనేది చూస్తాము.
1: ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్న పిల్లలు కానీ, గర్భిణీలు కానీ, పెద్దవాళ్ళకు కానీ

0: ఇలాంటి డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: ఫ్లోరైడ్ వాటర్ మనకి ఎంత శాతం ఉన్నదనేది మనం టెస్ట్ చేయించుకోవాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి, శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. వాటర్ శాంపిల్ తీసుకుని ఒక అయోన్ ఎలక్ట్రోడ్ మెథడ్ ఉంటుంది, అది టెస్ట్ చేస్తారు ల్యాబ్స్లో. సో ఎప్పుడైతే ఈ భూగర్భ జలాల్లో కానీ లేకపోతే ఈ వాటర్ ట్యాంక్స్లో ఉన్న మన వాటర్ సప్లైలో కానీ ఒకవేళ ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉందంటే, సో అప్పుడు ఆ ఫ్లోరైడ్ని మనం రిమూవ్ చేయడానికి వాటర్ నుంచి డీఫ్లోరిడేషన్ అనే టెక్నిక్ మన దేశంలో ఇది చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే వన్స్ ఎక్కువ పీపీఎం అంటే 8 PPM కంటే ఎక్కువ ఫ్లోరోసిస్ ఉంది అంటే ఆ ప్రాంత ప్రజలకి స్కెలిటల్ అంటే ఎముకలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఒక పిల్లలకి దంతాలే కాదు ఎముకలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ దంతాలతో పాటు ఎముకల్లో కూడా ఈ డిపాజిషన్ జరుగుతుంది ఎక్కువ ఫ్లోరైడ్ ఉండే కొలది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఉన్న ఎముకలు ఇంకా ఎముకలు దాంట్లో ఉన్న కొలాజన్ ఉంటుంది, మెయిన్లో ఎముకల్లో ఉన్న కొలాజన్లో ఈ ఫ్లోరైడ్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల సో ఎముకలన్నీ బ్రిటిల్ అయిపోయి అంటే ఒక హార్డ్ అయిపోయి దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉండవు హార్డ్ అయిపోయి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వంకర్లు అయిపోవడము అనేది జరుగుతుంది. సో ఈ ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ డీఫ్లోరిడేటెడ్ వాటర్ అనేది మనం అందించగలగాలి. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ఫ్లోరైడ్ సమస్యలు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు.
0: పిల్లలకి పెద్దలకి ఇలాంటి వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు?
1: ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను డీఫ్లోరిడేషన్ టెక్నిక్ అని. అది మనము ఒక ఏరియాలో అది కామన్గా మున్సిపల్ వాటర్ సప్లై ద్వారా వాటర్ ట్యాంక్స్లో కొన్ని కెమికల్ ఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లోరైడ్ అయాన్ని దాన్ని సెపరేట్ చేయగలుగుతారు వాటర్ నుంచి. సో ఆ తర్వాత ఆ ఫిల్టర్డ్ అయిన వాటర్ని మనం కన్స్యూమ్ చేస్తే దానివల్ల ఫ్లోరోసిస్ రాదు. ఒకవేళ మనకి మున్సిపల్ వాటర్ సప్లై లేనప్పుడు ఒకవేళ భూగర్భ జలాల్లో వాటర్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు మనం దాన్ని ప్రివెన్షన్ చేసుకోవడం అన్నిటికంట ఉత్తమం. ఎందుకంటే అన్ని చోట్ల ఈ మున్సిపల్ వాటర్ సప్లై ఉండదు, అలాంటి చోట్ల మనం భూగర్భ జలాలు వాడినప్పుడు మనం ఇంట్లోనే ఒక వాటర్ ఫిల్టర్ ఏదైతే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయో అవి మనము ఇంట్లో అమర్చుకుని వాడుకోగలిగితే ఎటువంటి సమస్యలు ఫ్లోరైడ్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే ఆరో వాటర్ ఫిల్టర్ అనేది ఫ్లోరైడ్ అయాన్స్ని ఎఫెక్టివ్గా ఫిల్టర్ చేసి మనకి ప్యూర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ టీడీఎస్తో పాటు అన్నీ ఇస్తుంది. సో రెండోది ఏంటంటే ఈ ఫ్లోరైడ్ బారిన పడిన పిల్లలకి కొంచెము సీ ఫుడ్ అనేది తక్కువ పెట్టాలి. ఎందుకంటే డ్రై సీ ఫుడ్లో లైక్ డ్రై ఫిష్ డ్రై ఇవి డ్రై ప్రాన్స్లో ఈ ఫ్లోరైడ్ అంటే యానిమల్ వాటిల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల ఫ్లోరైడ్ అనేది తక్కువ అవుతుంది. సో ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్లోరైడ్ రాకుండా ఉండడానికి. కానీ వన్స్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ దంత సమస్య అయితే దంతాలకి సంబంధించిన సమస్య అయితే డాక్టర్ పల్లె డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఒక ఎముకలకు సంబంధించింది అయితే మనం ఒక ఆర్థోపెడిషియన్ కానీ వెళ్ళి అక్కడ మనం చికిత్స తీసుకోవాలి. అండ్ ఇది కాకుండా కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ప్రజలు ఫ్లోరైడ్ వల్ల బాధితులు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఫ్లోరైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయించుకుని ఎవరికైతే ఈ యూరిన్ సమస్య ఉందో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్ ప్లాస్మా ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మోతాదులో ఉందని అనుకున్నప్పుడు వాళ్ళ కిడ్నీలు మరింతగా పాడవకుండా వాళ్ళు డయాలసిస్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగివిటీ పెరుగుతుంది.
0: పండ్ల మీద మచ్చలు గారెలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి, ఎవరికైనా నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈ మచ్చలు ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉండడం ద్వారా పూర్తిగా
1: ఈ మచ్చలు అనేవి ఫ్లోరైడ్ వల్లనే వస్తాయి. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం శాతం ఫ్లోరైడ్ ఉంటే ఫస్ట్ కొంచెం టీత్ షైనీగా ఉండదు, ఒక డల్ అపీరెన్స్ ఒక చాక్ పీస్ లాగా షైనీగా ఉండకుండా డల్గా ఉంటాయి టీత్ చూడటానికి. సో అది మైల్డ్ ఫ్లోరోసిస్ అంటారు. దానికి అంత ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ ఎనామిల్ పాలిషింగ్ చేస్తారు. అంటే జస్ట్ కొన్ని పాలిషింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాంతో

0: ఎనామిల్ పాలిషింగ్ చేస్తే టీత్ చాలా వరకు మనకి ట్రాన్స్లూజెంట్ షైన్ అనేది వస్తుంది. సో అది ద బేసిక్ మినిమల్ ట్రీట్మెంట్ కాస్మెటిక్లో. ఒకవేళ లైట్ బ్రౌన్ చారలు ఉన్నాయనుకోండి, అంటే పంటిలో ఒక 40% వరకు మన ఎనామిల్ లేయర్లో లైట్ బ్రౌన్ చారలు ఉంటే అది మనకి మామూలు క్లీనింగ్, అంటే మామూలు డెంటల్ క్లీనింగ్లో కాకుండా దీంట్లో డెంటల్లో హయ్యర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాన్ని బ్లీచింగ్ అంటారు, ఇన్ ఆఫీస్ వైటల్ బ్లీచింగ్ టెక్నిక్ అని. సో ఈ టెక్నిక్లో ఏంటంటే ఒక బ్లీచింగ్ ఏజెంట్ యూజ్ చేస్తారు. ఆ బ్లీచింగ్ ఏజెంట్ యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న ఫ్లోరైడ్ క్రిస్టల్స్ని అది ఫ్లోరైడ్ ఆక్సిడేషన్ చేసి దాన్ని ఆ కలర్ వైట్ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల ఆ ఫ్లోరైడ్ అయాన్స్ టీత్ వైట్ అనేది అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఒక్కసారి అయ్యే ట్రీట్మెంట్ కాదు, దీనికి ఒక 3-4 విజిట్స్ చేయలో ఈ కలర్ అనేది మనం బ్లీచింగ్ ద్వారా మార్చుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ చాలా సివియర్గా గుంతలు ఉన్నాయి, లేకపోతే గీతలుగా ఉన్నాయి, పన్ను సరిగ్గా తయారవ్వలేదంటే అప్పుడు రెండు హయ్యర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని అట్లని ఒకటి పోర్సిలిన్ వెనీర్ అంటారు, ద వెనీర్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఒక థిన్ లేయర్ ఆఫ్ సిరామిక్ని తీసుకుని మాస్క్ చేస్తారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టీత్ని, అప్పుడు దాన్ని సిమెంట్తో అతికిస్తారు. సో అప్పుడు ఆ టీత్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. అది మనకి ఎటువంటి మాట్లాడేటప్పుడు ఎటువంటి నిస్సందేహంగా అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో అయినా మన మాట్లాడే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చాలా సివియర్గా ఉండి పళ్ళు ఫ్లోరైడ్స్ వల్ల పుచ్చిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే సిమెంటేషన్ పెట్టడము, ఆ తర్వాత ఆ పళ్ళకి క్యాప్స్ వేయడము. ఇది అదర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
1: దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడాలు, చిగుళ్ళు పాడవడాలు, ఇంక మరే ఇతర సమస్యలైన ఎదుర్కొనే అవకాశం ఉందంటారా?
0: నేను ముందరు చెప్పినట్టు ఫ్లోరైడ్ శాతం తక్కువ ఉంటే మటుకు వాటర్లో పళ్ళు చాలా ఎక్కువ పుచ్చుతాయి. అంటే ఇప్పుడు 1 mg/L కంటే తక్కువ ఉంటే పళ్ళు పుచ్చే అవకాశాలు ఎక్కువ, పాల పళ్ళల్లో కానీ శాశ్వత దంతాల్లో కానీ. అప్పుడు మనము అప్పుడు కూడా ఈ పళ్ళు మనకి కొంచెం గుంతల్లాగా కనిపించడము, ఎనామిల్ అనేది సరిగా తయారవ్వకపోవడము, దానివల్ల ఏమవుతుందంటే పన్ను మనము తినే ఆహారం అంతా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా తొందరగా మన పన్నుల్ని ఎఫెక్ట్ చేసి పళ్ళు పుచ్చేటట్టు చేస్తాయి. సో అటువంటప్పుడు అలాంటి ఎక్కడైతే ఈ ఫ్లోరైడ్ అనేది వాటర్లో తక్కువ ఉందో అలాంటి ఏరియాస్లో దానివల్ల పుచ్చు, ఒకవేళ ఫ్లోరైడ్ అనేది తక్కువ ఉంది అని మనకు తెలిస్తే దానివల్ల పుచ్చుతున్నాయని అనిపిస్తే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఫ్లోరైడ్ వార్నిషెస్ అనేది అప్లై చేస్తారు డాక్టర్ డెంటల్ డెంటిస్ట్. వార్నిష్ అంటే ఒక చిన్న కెమికల్ ఉంటుంది, ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ ఫర్దర్గా పళ్ళు పుచ్చకుండా. ఇంటికాడ వాళ్ళు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఇస్తారు. సో ఈ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లోరైడ్ వెళ్ళి ఆ పళ్ళల్ని ఏదైతే సరిగా తయారవ్వలేదో అది క్రిస్టలైజ్ చేస్తుంది అండ్ పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. ఇది సో ఒకటి ఫ్లోరైడ్ తక్కువ అవ్వడం వల్ల పళ్ళు పుచ్చుతాయి, ఇంకొకటి రెండు ఫ్లోరైడ్ ఎక్కువ అవ్వడం వల్ల పళ్ళు గారపట్టినట్టు అనిపిస్తాయి. సో ఈ రెండు ఇంతకుముందు మనం చెప్పింది ఫ్లోరైడ్ వల్ల చారలుగా తయారవడం అనేది ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల వస్తుంది. మన ఏరియాలో ఎక్కువ ఫ్లోరోసిస్ ఉంటుంది కానీ తక్కువ శాతం మంది ఫ్లోరైడ్ తక్కువ ఉండడం వల్ల పళ్ళు పుచ్చడం జరుగుతుంది. పళ్ళు మనకి సాధారణంగా పుచ్చడం అనేది ఎక్కువ షుగర్ ఫుడ్ ఉన్నది, అంటే ఎక్కువ గ్లూకోస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్లో లైక్ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ అంటే స్టిక్కీ ఫుడ్ కానీ తినే పిల్లలకి ఎక్కువ శాతం ఈ పళ్ళు అనేది పుచ్చుతుంది. సో డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్స్ అనేది పిల్లలకి నేర్పించగలగాలి అండ్ వాళ్ళకి ఇమీడియట్గా ఏవైనా పళ్ళు పుచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది.
1: ఒకసారి ఈ ఫ్లోరోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని దంతాల మీద ఉన్న మచ్చలు పోగొట్టుకున్న తర్వాత ఇది తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా?
0: మళ్ళీ ఒకసారి మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని మనం అంటే ఆ టీత్ని మనం మాస్క్ చేసేస్తాము ఒక క్యాప్తో కానీ సిరామిక్ వెనీర్తో కానీ అండ్ ఈవెన్ బ్లీచింగ్ చేసినప్పుడు అది కూడా ఒక పర్మనెంట్ సొల్యూషనే. సో ఏంటంటే ఆ ఫ్లోరైడ్ అయాన్స్ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల మొత్తం ఫ్లోరిన్ క్రిస్టల్స్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. సో మనకి అది శాశ్వత పరిష్కారమే ఉంటుంది. సో వన్స్ ఒకవేళ మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్ కానీ ఈ బ్లీచింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే అది మళ్ళీ

0: ఫ్లోరోసిస్ బారిన అంటే దంతాల ఫ్లోరోసిస్ అనేది మళ్ళీ తిరగబడడం జరగదు. కానీ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటే మన ఎముకల్లో ఒకసారి డిపాజిట్ అయితే దాన్ని దానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఎముకలు తయారయ్యే ఫార్మేషన్ స్టేజ్లో ఇవి బోన్స్లో వెళ్ళి డిపాజిట్ అవుతే బోన్స్ కూడా వంకరయ్యి కొలాజెన్ అంతా దెబ్బతిని బోన్స్ వీక్గా అవడము, కండరాలు వీక్గా అవడము అండ్ చచ్చిపడిపోవడము, కాళ్ళు లో నరాలు అన్నీ జరుగుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఇర్రివర్స్ ఎటువంటి ఎప్పుడు వరకు ఈ ట్రీట్మెంట్ అనేది రివర్సిబుల్ కా ట్రీట్మెంట్ రివర్సిబుల్ కాదు. సో దీని ఫ్లోరోసిస్ అనేది చాలా వరకు మనం ప్రివెన్షన్లోనే మనం తగ్గించుకుంటే మంచిది. దానికి దీనివల్ల బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి ముందరే ప్లాస్మా ఫ్లోరైడ్ ఎంత ఉందో తెలుసుకుని మనము ఈ స్కెలిటల్ ఫ్లోరోసిస్ ప్రివెంట్ చేసుకోవచ్చు. స్కెలిటల్ ఫ్లోరోసిస్లో ఏం జరుగుతుందంటే ఈ ఎముకల లోపల ఉన్న ఈ కార్టికల్ బోన్లో ఈ అండ్ కొలాజెన్లో ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ వెళ్ళి అక్కడ ఆ బోన్ ఫార్మేషన్ని దెబ్బతీస్తుంది. సో వాళ్ళ ఎముకలు మీరు ఒకసారి చూసినా కూడా వాళ్ళకి చేతులు ఎముకలు ఇలా లోపలికి వెళ్ళినట్టు నాక్నీ సిండ్రోమ్ అంటారు. అంటే బ్రిటిల్ అయిపోతాయి, ఎక్కడికక్కడ అవి విరిగిపోతూ ఉంటాయి. సో కొలాజెన్ ఉండదు కాబట్టి ఎక్కడికక్కడ అవి విరిగిపోతాయి, చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ఈ ఈ నాక్నీ సిండ్రోమ్స్ అనేది ఒకటి వస్తుంది ఫ్లోరోసిస్ వల్ల. సో అంతవరకు వెళ్లకుండా మనం ముందరే ఈ దంత సమస్యలతో ఐడెంటిఫై చేసి మనము బ్లడ్ ప్లాస్మా ఫ్లోరైడ్ చెక్ చేసుకున్నాక ఒక పిల్లవాళ్ళలో ఎక్కువ శాతం ఉంది అంటే మనం ఇమీడియట్గా డీఫ్లోరిడేటెడ్ వాటర్ తీసుకోవడం అండ్ ఈ ఫ్లోరైడ్ టాక్సిసిటీ తగ్గించడానికి ద రీనల్ డయాలసిస్ చేయడము, ఇలాంటివన్నీ మనము జాగ్రత్తలు తీసుకోవాలి.
1: విన్నారు కదండి, ఫ్లోరైడ్ వల్ల దంతాలు ఎముకలు ఎలాంటి వ్యాధులకి గురవుతాయో వాటి పరిష్కారాలు. ధన్యవాదాలండి మా కార్యక్రమానికి వచ్చి ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు ఎముకల సమస్యలు వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయం విన్నారు.
3: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: విజయవాడ బ్రాంచ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు సినీ భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం మనసుకు ఆనందం ఈ అంశం గురించి వింటూ ఆ సంగీతం యొక్క అనుభూతిని పొందుతారు. మాటలకు హద్దులుంటాయి, కానీ స్వరాలకు సరిహద్దులుండవు. కన్నీటి చుక్కను చిరునవ్వుగా మార్చే మాయ ఉంటే అది సంగీతంలోనే ఉంటుంది. మనసు అలసిపోయినప్పుడు అమ్మ ఒడిలా ఓదార్చేది సంగీతమే. పక్షుల కిలకిల రావంలో, వాన చినుకుల జల్లుల్లో అమ్మ జోలపాటలో ఉండేది సంగీతమే. ప్రపంచంలో మాటలు అర్థం కాని చోట కూడా సంగీతం తన మాధుర్యంతో హృదయాలను కలుపుతుంది. సంగీతం కేవలం వినోదం కాదు, అది మనిషి భావోద్వేగాలకు అద్దం పట్టే దివ్యమైన భాష. పశుబిడ్డకు తల్లి పాడే జోలపాట నుంచి భక్తుని హృదయంలో మారుమోగే భక్తిగీతం వరకు జీవితంలోని ప్రతి దశలో సంగీతం మనతోనే ఉంటుంది. ఇప్పుడు వినండి ఒకే ఒకడు చిత్రం నుంచి శంకర మహదేవన్ కవిత పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి

ప్రతి ఉదయం ఓ కొత్త రాగమై ఉదయించాలి. ప్రతి సాయంత్రం ఓ మధుర గీతమై మనసును తాకాలి. జీవితం అనే వీణలో ప్రేమ అనే తీగలు, ఆశ అనే స్వరాలు పలికితే ప్రతి క్షణం ఒక అందమైన కచేరీగా మారుతుంది. సంగీతం మనసును ప్రశాంతతను అందిస్తుంది, అలసిన మనసుకు సేద తీరుస్తుంది. బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని,

ఆనందంలో ఉన్నవారికి మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. అందుకే సంగీతాన్ని మనసుకు ఔషధం అంటారు. నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడిని తగ్గించడంలో సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. చదువుకునే విద్యార్థి నుంచి పనిచేసే ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికి సంగీతం మానసిక ప్రశాంతతను అందించే మిత్రుడిగా మారింది. కొత్త బంగారు లోకం చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జేమేయర్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సృష్టి పుట్టిన నాటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక భాష సంగీతం. అది మాటలతో కాదు, స్వరాలతో మాట్లాడుతుంది. ప్రకృతే మొదటి సంగీత గురువు. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్ల సవ్వడులు, వాన చెనుకుల తాళం, గాలి సవ్వడి, ఇవన్నీ కూడా ప్రకృతి పాడే మధుర గీతాలే. సంగీతం మనిషి జీవితంలో ఒక అవసరం. రైతు పొలంలో పనిచేస్తూ పాడే పాట అతని అలసటను దూరం చేస్తుంది. సైనికుడికి దేశభక్తి గీతం ధైర్యాన్ని నింపుతుంది. భక్తుడికి కీర్తన దైవానుభూతిని కలిగిస్తుంది. పసిబిడ్డ ఏడుపును ఆపేది తల్లి జోలపాట. ఇంతకంటే మంచి సంగీతం ఏముంటుంది చెప్పండి? సంగీతానికి భాష లేదు, మతము లేదు, సరిహద్దులు లేవు. తెలుగు పాటను అర్థం కాని వ్యక్తి కూడా దాని మాధుర్యాన్ని ఆస్వాదించగలడు. అందుకే సంగీతం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా కలిపే శక్తిగా నిలుస్తుంది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రం నుండి జస్టిస్ ప్రభాకరన్, ఐశ్వర్య, సిత్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. ఈ పాటకు సంగీతం అందించిన వారు జస్టిస్ ప్రభాకరన్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: సినిమా, నాటకం, నృత్యం, రేడియో, టెలివిజన్, ఏ కళారూపమైనా సంగీతమే ప్రాణం. ఒక మంచి పాట ఎన్నో తరాల పాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది. కాలం మారినా సంగీత మాధుర్యం ఎప్పటికీ చెదరదు. మన భారతీయ సంగీత సాంప్రదాయం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, జానపద గీత ప్రతిరూపం మన సంస్కృతికి అందమైన ప్రతిబింబం. త్యాగరాజు, అన్నమయ్య వంటి మహానుభావులు సంగీతాన్ని ఆధ్యాత్మిక సాధనంగా మలిచారు. మనం కూడా సంగీతాన్ని కేవలం వినోదంగా కాకుండా మనసును నిర్మలంగా ఉంచే ఒక సాధనంగా భావించాలి. ప్రతిరోజు కొంత సమయం మంచి సంగీతం వినడం వల్ల అది మన ఆలోచనలను సానుకూలంగా మార్చుతుంది. మనకు జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరణ కలిగిస్తుంది. ఇప్పుడు స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం చిన్ని చరణ్.

మాటలు చేరలేని చోట సంగీతం చేరుతుంది. కళ్ళల్లోని కన్నీటిని చిరునవ్వుగా మార్చే మంత్రం సంగీతం. స్వరం ఉన్నంతవరకు ఆశ ఉంటుంది, సంగీతం ఉన్నంతవరకు జీవితం అందంగా ఉంటుంది. మరి అటువంటి సంగీతం అందించిన చిత్రం కలేజా. ఆ చిత్రం నుండి హేమచంద్ర, శ్వేత పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం మనసుకు ఆనందం ఈ అంశం గురించి వింటూ మంచి మంచి పాటలు విన్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Affairs Cooperation Ministry infused new energy into lives of nearly 30 crore people over the past 5 years. Pakistan-occupied Kashmir protesters issue 48-hour ultimatum to Islamabad, warn of grand and final action on July 9th if demands are not met. India secured 20 medals including 4 gold at Under 20 Asian Wrestling Championships in Pattaya. And Spain booked place in FIFA World Cup quarterfinals with a dramatic 1-0 victory over Portugal. Belgium beat US 4-1 to enter the quarterfinals. And with that we end the morning news. Have a nice day.
1: Akashavani Hyderabad Kendram ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ముందుగా వినండి మోహన కళ్యాణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి.
3: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ శాఖల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర్ ఘాట్లు తదితర మౌలిక సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే 43% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోయే అవకాశాలు ఉన్నందున మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి రైతులకు ముందస్తు సూచనలు అందించాలని ఆదేశించారు. 1,826 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిడదవోలును రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు పై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పారదర్శక పాలనతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, దివాన్ చెరువులో నిర్మిస్తున్న ఆధునిక ఎలివేటెడ్ కారిడార్ అందుకు నిదర్శనమని పురంధేశ్వరి తెలిపారు. జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏరువాక పనుల సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నుముక రైతేనని, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఏరువాక పౌర్ణమి రైతాంగం వార్షిక వ్యవసాయ పనులను ప్రారంభించే తొలి పండుగ అని పేర్కొన్నారు. రైతులు ఏడాది మంచి దిగుబడులు సాధించి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రైతులకు 35,000 ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలు పీఎండిఎస్ కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఏడాది ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మొదటి 2 రోజుల్లో లక్ష్యంగా నిర్ణయించిన జనాల్లో 95.2% మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 247,300 గృహాలను సందర్శించి 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు వివరించారు. జిల్లాలో అర్హులైన ప్రతిచిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రీ సువిధ దివస్ 2026 కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్ధిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో

0: అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచారలేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచారలేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్ 08596, ఫోన్ నెంబర్ 2233393. కార్యక్రమంలో మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. గజని, ఆ చిత్రం ఓకే ఓకే సార్, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో హలో.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే సార్, మీ పేరండి?
1: నా పేరు రమేష్ మేడం.
0: రమేష్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు దశావతారం నుంచి కావాలి మేడం పాట.
0: దశావతారం నుంచి ఏ పాట అండి?

హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే సార్, ఏ చిత్రం నుంచి పాట కావాలి? సార్ హలో, సారీ సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు, కట్టింది. మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో
2: హలో
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
2: నా పేరు మంగమ్మ మేడం. బాగుండ్రా?
1: బాగున్నాం మంగమ్మ గారు. మీరు బాగున్నారా అండి?
2: మేము బాగున్నాం మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: గంగోత్రిలో చేయండి మేడం.
1: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
2: గంగోత్రిలో ఒక తోటలో.
1: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్
0: బాగున్నారా మేడం?
1: అండి. బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: కొత్తపల్లి మేడం.
1: కొత్తపల్లి నుండి. మీ పేరండి?
0: లీలావతి మేడం.
1: లీలావతి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: రాజా మేడం, ఈరోజు బావలహరిలో మంచి బాగా చెప్పారు మేడం సంగీతం గురించి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజా
0: వింటుంటే
1: నుంచి.
0: బుద్ధి అవుతుంది మేడం, అలా బాగా చెప్పారు.
1: థ్యాంక్ యూ అండి. మనందరికీ సంగీతమే కదండి ముఖ్యం.
0: అవును మేడం,
1: ప్రతిరోజు
0: మేము ఎప్పుడు
1: సంగీతం వినడం
0: పొలంలో
1: వల్ల
0: ఉండి ఎప్పుడు సంగీతం పాటలు వింటూనే ఉంటాం మేడం.
1: అంతే కదా, పాటలు వింటుంటే పని ఎట్లా జరుగుతుందో కూడా మర్చిపోతాము, కష్టం అనిపించదు కదా.
0: మర్చిపోతాం మేడం, పాటలు నేను అసలు ఉండలేను మేడం.
1: అవునండి.
0: ఎప్పుడు వింటూ వింటూ అలవాటు అయిపోయింది, ఒక్కదాన్నే పని చేసుకుంటా.
1: అవునండి. రాజా చిత్రం నుంచి ఏ పాట కావాలండి?
0: కవ్వించకే ఓ ప్రేమ అనే సాంగ్ మేడం.
1: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మీరింత వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వంటిల్లే ఆరోగ్యాలయం ఈ అంశం గురించి శ్రీమతి టి పద్మావతి గారి వ్యాఖ్యానం, అనంతరం లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి మార్కాపురం శ్రోతలకు నా నమస్కారములు. మానవులకి ఎన్ని భౌతిక సంపదలు ఉన్నా శరీర ఆరోగ్యానికి మించినది లేదు. భౌతిక సంపదలతోటి సౌఖ్యము, సౌకర్యాలు అమర్చవచ్చు, కానీ అవి ఉన్నప్పటికీ ఆరోగ్యం లేనట్లయితే ఏమీ లేనట్లే. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం అని భావిస్తున్నారా? వాస్తవ అర్థంలో చూసుకుంటే శరీరంతో పాటు మానసిక, సామాజిక, సాంస్కృతిక ఆరోగ్యం ఇవన్నీ కూడా విస్తృత అర్థంలో ఆరోగ్యం కిందకే వస్తాయి. జబ్బుపడ్డ వ్యక్తి మాత్రమే అనారోగ్య వ్యక్తి కాదు. అతని ప్రవర్తన బాగోలేకున్నా, సమాజంలో కలవలేకపోయినా, సాంస్కృతిక సమతుల్యతతో ప్రవర్తించకపోయినా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లే లెక్క. ఆరోగ్యవంతమైన వ్యక్తి కుటుంబానికి, గ్రామానికి, దేశానికి శక్తి అవుతాడు. ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రులకు బయలుదేరుతాము. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆసుపత్రికి వెళ్తుంటాము. అనారోగ్యానికి గురి కాకముందే జాగ్రత్త పడటం మంచిది. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కొంతమంది భయంతో రోగాన్ని పెద్దది చేసుకుంటారు. ఎక్కువగా లేనిది ఊహించుకుంటూ అనారోగ్యానికి గురి అవుతారు. చాలా అనారోగ్యాలు మనం ఇంట్లోనే నివారణ చేయవచ్చు. మన ఇల్లే ఒక వైద్యశాల, మన వంటి ఇల్లే పెద్ద చికిత్సాలయం, మన వంటగది కేవలం వండి వార్చడానికే కాదు.

కాదు, అనేక ఔషధాలకు నిలయం. దేహంలో చోటు చేసుకునే ఎన్నో అనారోగ్యాలకు నివారణకు చికిత్సలు అన్నీ పోపు దినుసులతోనే చేయవచ్చు. ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టెతో తగ్గించుకునే కొన్ని అనారోగ్య సమస్యలను తెలుసుకుందాం. వంటగదిలో ఉండే పదార్థాల విలువ తెలుసుకుంటే అనారోగ్యం దరికే చేరదు. కానీ మనకంత అవసరమని అనిపించదు. వంట చేయాలంటే చాలు, మన చేతిలో ఉండేది ముఖ్యంగా పోపుల పెట్టే. ప్రతినిత్యం పోపుల పెట్టెను, అందులోని దినుసులను వాడుతూనే ఉంటాము. కానీ ఏదో పూర్వకాలం నుండి పెద్దలు వాడుతున్నారు కనుక వాడతాం. తప్ప పోపుల పెట్టెలోని పదార్థాల గురించి, వాటిలో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి పెద్దగా పట్టించుకోము. ఏదో మొక్కుబడిగా పోపు పెట్టాలి, అందుకు ఇవి వేయాలి అన్నట్లు వేస్తున్నారు. కానీ వీటిలో దాగి ఉన్న ఔషధ గుణాలను గురించి పట్టించుకోరు. ఒకసారి ఆ ఔషధ గుణాలను తెలుసుకుంటే పోపు దినుసుల వాడకాన్ని మరింత పెంచుతాము. శ్రద్ధగా కూరల్లో వేస్తాము, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటాము. మరి అవి ఏమిటో విందామా? పోపుల పెట్టె కాదు, ఇది ఆరోగ్యపు చిట్టా. గుండెకు నేస్తం వెల్లుల్లి. పచ్చి వెల్లుల్లి తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్బినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీఆక్సిడెంట్ ఇందులో మెండుగా ఉన్నాయి. ఆవాలు. ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది. జీర్ణశక్తికి జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంథులను క్రియాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర పొడిని రోజు చిటికెడు రాత్రిపూట తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించవచ్చు. పైత్యానికి విరుగుడు అల్లం. అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం చెబుతుంది. వికారం, వాంతులు, విరేచనాలను అరికట్టడంలో అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాల వలన వచ్చే కడుపు నొప్పిని సైతం అల్లం నివారిస్తుంది. పసుపు. యాంటీబయాటిక్ అని ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ నిర్ధారించిన ముఖ్య ఔషధం. పూర్వకాలంలో వంట చేసేటప్పుడు కూరలలో ఉపయోగించటమే కాకుండా వంట చేసే ముందు చేతులను పసుపు నీటిలోనే కడుక్కునేవారు. ఆడవాళ్ళు ఎక్కువగా నీటిలో పనిచేస్తారు కాబట్టి కాళ్లకు పసుపు రాసుకునేవారు. పసుపు రక్తశుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు, ఇలా ఎన్నో వాటికి ఔషధంగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. నీటిలో పసుపు పొడి వేసి మరిగించి ఆవిరి పడితే

జలుబు దగ్గుకు మంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్జుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి గాయాలకు కీళ్ళ వద్ద కొంచెం వాపు నొప్పికి సున్నం పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. దెబ్బ తగిలి రక్తం కారేటప్పుడు పసుపు అద్దితే రక్తం కారటం ఆగుతుంది. చక్కెరను నియంత్రించే పరమ ఔషధం దాల్చిన చెక్క. ఇందులో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. శ్వాసకు మేలు లవంగాలు. లవంగాలలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంతరక్షణను ఇస్తాయి, నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతాయి, హృదయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు. దగ్గు జలుబును నివారిస్తుంది. వీటి కషాయం శరీరానికి మంచి ఔషధం. నల్ల మిరియాలు. ఘాటుగా ఉండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడుతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాల పొడి వేసుకొని త్రాగితే ఋతుక్రమ సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి స్త్రీలు ఉపశమనం పొందుతారు. జలుబు, గొంతు నొప్పికి వేడి పాలల్లో మిరియాల పొడి బెల్లంతో కలిపి త్రాగటం వలన మంచి ఫలితం లభిస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ధనియాలు. కాచి చల్లార్చిన నీటిలో ధనియాల పొడి వేసి 2 గంటలు నానబెట్టి తాగిస్తే విషజ్వరం ఇట్టే తగ్గుతుంది. జలుబు, దగ్గు, అరుగుదలకు కషాయము చాలా మంచిది. మెంతులు. పచ్చి మెంతుల పొడి ప్రతిరోజు 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది. ప్రసవం అనంతరం వచ్చే నొప్పులు మెంతులు వేయించి బెల్లంతో కలిపి ఇస్తే తగ్గుతాయి. బాలింతలకు పాలు కూడా బాగా పడతాయి. మెంతులలో చక్కెర కలిపి తినిపిస్తే బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరుగుతారు. మెంతులు నూరి తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాక శిరోజాలు బాగా పెరుగుతాయి. రక్తపోటు ఉన్నవారు మెంతులు రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఋతుక్రమ సమయంలో ఆడవాళ్ళు మెంతులను తినడం వలన కడుపు నొప్పి తగ్గుతుంది. మెంతులు 1 చెంచా పెరుగుతో కలిపి తినడం వలన విరేచనాలు తగ్గుతాయి, బంకపడటం కూడా తగ్గుతుంది. గసగసాలు. గసగసాలను 1 గంట వేడి నీటిలో నానబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే వాపు నొప్పి తగ్గిపోతుంది. ఏలకులు. ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది.

శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. అందానికి, ఆరోగ్యానికి కుంకుమ పువ్వు. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసన కోసం వాడే కుంకుమ పువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. అందుకే గర్భిణీలకు కుంకుమ పువ్వును ఇస్తారు. వాము, మన గుండె కణాలు రక్త కణాలలోకి కాల్షియం చేరకుండా అడ్డుకొని రక్తపోటును బాగా తగ్గిస్తుంది. వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారికి కూడా వాము ఎంతో ఉపయోగపడుతుంది. వాము నీటిని ప్రతిరోజు త్రాగటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్ణం, ఉబ్బరం నివారిస్తుంది. కడుపు నొప్పికి సత్వర నివారణ వాము వలన కలుగుతుంది. మినప్పప్పు. మినప్పప్పు వెన్నుపూసకు బలాన్ని ఇస్తుంది. అంతేకాదు, మినపలో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. ముగింపు. మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వంటింట్లో ఏమేమి ఉండాలో అవన్నీ ఒక పెట్టెలో ఉంచే సాంప్రదాయం పెట్టారు. అంతేకాదు, మనం పోపుల పెట్టె తీయగానే అందులో నుంచి వచ్చే వాసనే సగం రోగాలను నయం చేస్తుందట. అలాంటిది వీటిని ప్రతిరోజు మనం కూరలకు పోపుగా పెట్టడం వలన డాక్టర్కు దూరంగా ఉండవచ్చు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించకుండా ఈ పోపుల పెట్టెలోని వాటితో చాలా రోగాలు నయం చేయవచ్చు. పోపుల పెట్టే కాదు, ఇది ఆరోగ్యాల చిట్టా. డాక్టర్ చేతిలో ఉండే మందుల పెట్టె కంటే గొప్ప ఔషధం. ఒక్కొక్కసారి ఒక చిన్న సలహా జీవితంలో గొప్ప మార్పుని తెస్తుంది. అట్లాగే పోపుల పెట్టె చిన్నదే అయినా పెట్టెలో ఉన్న ఔషధాలతో జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులను దూరం చేసే దివ్యమైన ఔషధం. నేటి సమాజంలో వీటిని కూడా రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ కలిపిన జీలకర్ర, ఆవాలు, మిరియాలు, గసగసాలు మొదలగు వాటి బదులు వాటి స్థానంలో వాటిలాగా ఉండే వాటి కోసం పెయింటు, ఐరన్ ఆక్సైడు, రెడ్ ఆక్సైడు, బ్లాక్ ఆక్సైడు పటికతో పాటు పలు రసాయనాలు వాడుతున్నారు. కల్తీ చేసిన మసాలా దినుసులు తినడం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులతో పాటు నాడీ, జీర్ణ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. మనిషి తన స్వార్థం కోసం సంపాదనే ధ్యేయంగా ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ మానవ జీవన ప్రమాణాన్ని, ఆయుష్ తగ్గడానికి కారణమవుతున్నాడు. ఇటువంటి కల్తీ దినుసులు లేకుండా ఆరోగ్య సంస్థ వారు నిఘా పెట్టి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటే అద్భుతమైన ఔషధం పోపుల పెట్టే అవుతుంది. అప్పుడు వంటిల్లే ఆరోగ్యాలయం అవుతుంది. పోపుల పెట్టే ఆరోగ్యాల చిట్ట ప్రథమ చికిత్స పెట్టె కంటే పోపుల పెట్టే నివారణల చిట్ట. తెలుసుకున్నారు కదా, మన ఆరోగ్యం మన వంటింట్లోనే. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా జీవించండి.

0: మీరింతవరకు వంటిల్లే ఆరోగ్యాలయం ఈ అంశం గురించి శ్రీమతి టి పద్మావతి గారి వ్యాఖ్యానం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో 2 కీలక ఘట్టాలు ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. గిరిజన విద్యా వికాసానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తూ అట్టహాసంగా జరిగిన ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మంజూరైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలోని మెంటాడ దత్తిరాజేరు మండల పరిధిలో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ తన తొలి స్నాతకోత్సవాన్ని జూన్ 30వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో 2020-21 నుండి 2025-26 విద్యా సంవత్సరాల వరకు విద్యను అభ్యసించిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. అదేవిధంగా పలు కోర్సులలో విశేష ప్రతిభ కనబర్చిన 13 మందికి గోల్డ్ మెడల్స్ ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై తమ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న విద్యార్థులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలు అందుకున్న వారిలో 40% మంది మహిళలు ఉండడం హర్షణీయమన్నారు. స్వర్ణ పథకాలు అందుకున్న వారిలో 70% మంది ఉండడం గర్వకారణమన్నారు.
1: उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए ट्राई वाला महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक విశేష జిమ్మేదారీ.
0: ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలున్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం అనగారిన గిరిజన యువత సమగ్ర వికాసంతో పాటు ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ది సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే

0: నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకోటూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయని, ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి నేర్చుకోవాలన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा. यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली है. इस समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापरक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा.
0: విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉంటూనే సమాజం, దేశ ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ, క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలన్నీ సమసమాజ స్థాపనకు, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యాలయాల ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని తమ స్వీయ అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి కూడా ఉపయోగించాలని రాష్ట్రపతి విద్యార్థులకు ఈ సందర్భంగా సూచిస్తూ,
1: आपके ऊपर बहुत लोगों का रिस्पांसिबिलिटी दायित्व है, केवल अपनों के लिए नहीं, समाज के लिए. कभी-कभी मैं अपने बीते हुए काल को मैं मोड़कर देखती हूं. मेरे पिताजी कहा करते थे, पता नहीं तुम क्या बनोगे, जो भी बनोगे आगे तो बढ़ना ही है, लेकिन पीछे मुड़ कर दे. आपसे भी अधिक ऐसे संघर्ष भरा पीछे रहे, इसलिए पीछे मुड़ कर देखो. आपका कर्तव्य है समाज को, पीछे रहने वाले लोगों को आगे लाना है. इससे ही आपका शिक्षा का सार्थकता या महत्व उपलब्ध हो. ये केवल समाज के लिए नहीं, अपने लिए नहीं, देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है.
0: 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన ఆచరణాత్మక బోధనా పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యాభ్యాసానికి ఇది ముగింపు కాదని, కొత్త బాధ్యతలతో కూడిన జీవితానికి నాంది అని చెప్పారు. పట్టభద్రులైన విద్యార్థులందరూ మీ కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వారిగా ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త సంస్థలను నెలకొల్పి అవకాశాలను సృష్టిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు.
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new models. I'm confident and this university has unique position.
0: విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికే కాదని, సృజనాత్మకత, వ్యవస్థాపకత, నాయకత్వాన్ని పెంపొందించేందుకు కూడా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని,

0: ఎందుకంటే ఇది సంప్రదాయ ఉన్నత విద్యకు మాత్రమే పరిమితం కాలేదని, గిరిజన సమాజాల జ్ఞాన వ్యవస్థలను నమోదు చేయడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం దీని ముఖ్య కర్తవ్యమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అడవులు, జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం వంటి అంశాలపై గిరిజన సమాజాలకు శతాబ్దాలుగా కూడబెట్టుకున్న అపారమైన విజ్ఞానం ఉందని చెప్పారు. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పరిశోధించి పత్రబద్ధం చేసి నేటి అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. అదేవిధంగా వాస్తవ జీవిత సమస్యలకు మానవ కేంద్రిత వినూత్న పరిష్కారాలను అందించాలని సమాజం విశ్వవిద్యాలయాల నుండి ఆశిస్తోందని, వికసిత్ భారత 2047 లక్ష్య సాధనలో కూడా ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొంటూ,
1: our university students, the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human-centric solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Vikasit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you. Not only your parents,
0: భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత ఈ విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. స్వదేశీ విజ్ఞానానికి నిలయంగా మారడమే కాకుండా సమకాలీన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కూడా అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఈ ఆశయాలను నెరవేర్చడమే కాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, తొలి స్నాతకోత్సవం గిరిజన విశ్వవిద్యాలయానికి కీలక మైలురాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాలిక కలలను విశ్వవిద్యాలయం సాకారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం మంచి విద్యను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
2: Of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census.
0: అదే విధంగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలన్నారు. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుందని, కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలివెళ్తుందో నిర్ణయించేది విద్య మాత్రమే అని చెప్పారు.
3: ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మైన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ ఆఫ్ జనరేషన్స్. టుడే ఇస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ కాన్వకేషన్ of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society.
0: Anduke viswavidyalayalu kevalam degreelu andinche vidya samsthalu maatrame kadani, avi kalalaku roopam isthu aatmavishwasanni pempondistayani, alage bhavishyat naayikulanu kuda teerchididdutayani chepparu. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, ఇవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలని చెప్పారు. ఒక కుటుంబంలో తొలితరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుందని, దీంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి అని చెప్పారు. ఇక గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న విద్య, ఆహార భద్రత, జీవనోపాధి వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ స్వాగత ప్రసంగంలో పేర్కొంటూ,
4: ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఆఫ్ నాలెడ్జ్, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ లివింగ్ and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges.

0: colleges in the education, healthcare, nutrition and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019. Our mission is not only to provide quality higher education but also to preserve tribal knowledge systems, empower tribal youth and integrate traditional wisdom with modern science for inclusive and sustainable development.
1: స్నాతకోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ డేకా నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయం అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఈ అత్యున్నత విద్యాసంస్థ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద 2018 ఆగస్టులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ చట్టం 2019 ద్వారా ఇది అధికారికంగా స్వతంత్ర హోదాను పొందింది. 2022 నుంచి 2026 మధ్య విద్యా సంవత్సరాలకు చెందిన 1268 మంది విద్యార్థులకు డిగ్రీలు పీజీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అలాగే 56 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సియుఏపీ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ డేటా సెంటర్ ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. నూతన విద్యా విధానం ఎన్ఈపీ 2020ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తాము నిలిచామని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరి స్వాగత ఉపన్యాసంలో పేర్కొంటూ,
2: ద సియుఏపీ హాస్ రాపిడ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఇన్స్టిట్యూషన్ కమిటెడ్ టు అకాడెమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూసివిటీ అండ్ నేషన్ బిల్డింగ్. గైడెడ్ బై ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047, the university has aligned its vision and mission with the National Education Policy 2020, the Sustainable Development Goals and the ideals of Atmanirbhar Bharat. Our institutional development plan now serves as the roadmap for our future growth.
1: పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవం విద్యార్థుల గత కొన్ని సంవత్సరాల అంకితభావం, పట్టుదల, కఠోర శ్రమకు ఫలితమన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు నేడు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజం మద్దతు ఉన్నాయని, అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలైనా, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలైనా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా, సేవ చేసే దాతలైనా, వారి విద్యా విజ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఈ నూతన విద్యాసంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేసుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు, ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం సమ్మిళిత సమానత్వ వృద్ధిపై దీనికున్న బాధ్యతను తెలియజేస్తోందన్నారు. ఈ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి, ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తి కాకూడదని విద్యార్థులకు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.
3: Technological advancement are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength.
1: నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని స్పష్టం చేశారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత, సంకల్పం, బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని, మరింత సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు.

0: విద్యార్థులలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్రపతి సూచించారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని, అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంకితభావంతో, నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
1: యు ఆర్ గోయింగ్ టు బిగిన్ యువర్ కెరియర్స్ ఎట్ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ జంక్చర్ వెన్ ఇండియా ఇస్ మూవింగ్ కాన్ఫిడెంట్లీ టువార్డ్స్ బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. దిస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ త్రూ ద ఎనర్జీ, టాలెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అవర్ యూత్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఫ్యూచర్. వాట్ ఎవర్ పాత్ యూ చూజ్, యూ షుడ్ పర్స్యూ ఎక్సలెన్స్ అండ్ డెడికేషన్ అండ్ ఇంటిగ్రిటీ. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
0: నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇప్పటి వరకు మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా నచ్చినటువంటి పాటను కోరుకునే కార్యక్రమం రాబోయే అతిథి. కార్యక్రమంలో ముందుగా రామరాజ్యంలో భీమరాజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్ వీరి కోరికపై ఈ పాట.

ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరి కోరికపై ఈ పాట.

0: మీరు విన్న ఆ పాటతో రావోయే అతిథి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి? భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకి అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజి రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క

0: వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ, వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకుముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణానికి దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేసి ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల

0: కట్టకుండా వెసులుబాటుకి ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకురండి. ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంప్ సెట్లు గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంప్ సెట్ గుండా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్కి 3.5 నుంచి 4.5 ఎకర వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వటము, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూముల్ని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తూ ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అని కానీ విద్య, వైద్యం చూస్తాం, విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్షా అభియాన్ అని ఉండే, దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వారికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్, బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు, పాఠశాలలు వాళ్ళ మీరు చూస్తే పిఎం శ్రీ స్కూల్స్ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకొని కస్తూరిబా పాఠశాలని

0: దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడరల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి, ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాన్ని అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: అంటే ప్రాథమిక విద్యకి ప్రారంభ దశలోనే ఇప్పుడు అంగన్వాడీలు కూడా ఉన్నాయి, వాటి ప్రస్తావం
0: అంగన్వాడీకి సంబంధించి ముఖ్యంగా పిఎం పోషణ పథకం ద్వారా ఎవరైతే పిల్లలకి ఎవరెవరికైతే వారికి వారికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లలు కానీ పిల్లలు ఏదైనా చిన్న చిన్న సమస్యలతో పుట్టినటువంటి పిల్లలు కానీ ఇవాళ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్లో ఎక్కుతా ఉంది. పిఎం మాతృవందన యోజన అనేటటువంటి కార్యక్రమం ద్వారా పుట్టినటువంటి పిల్లలకి సంబంధించి మొదటిసారి కానుపైతే 5,000 రూపాయలు, అలాగే ఆడశిశువు 2 కానుపైతే మరొక 6,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్ల వాడికి సంబంధించినటువంటి కేసు హిస్టరీ మొత్తం కూడా ఆన్లైన్లో ఎప్పుడవుతుందో ఆ 0 to 6 years మధ్యలో ఆ పిల్లవాడు తక్కువ బరువుతో పుట్టాడా లేకపోతే ఏదన్నా స్పెషల్ ఛాలెంజ్డ్ బేస్ రిక్వైర్మెంట్ తోటి పుట్టాడా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ కేసు బుక్లో ఉంటాయి. కాబట్టి దానికి తగిన విధంగా అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా అవసరం ఉన్నా కానీ నెలలో 2 సార్లు ప్రతి గ్రామానికి వైద్యాధికారులు వస్తూ ఉన్నారు, వారు కూడా టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా ఆ పిల్లలు అంగన్వాడీలో ఉండేది, అలాగే వారికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు గుడ్డు ఏదైతే ఉందో దాన్ని వారికి కావలసినటువంటి మోతాదులో ఇవ్వడం, అలాగే ఐరన్ టాబ్లెట్స్ కానీ అలాగే విటమిన్ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా సకాలంలో అందించడము, అలాగే విద్యాబుద్ధులు కూడా వారికి అలవాటు చేసేటటువంటి విధంగా ముస్తాబ్ అనే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే పిల్లల్ని చక్కగా కూడా శుభ్రంగా ఉండేటటువంటి విధంగా అంటే అన్ని రకాలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం, ICD సెంటర్స్ ద్వారా వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంది.
1: సార్, వైద్య విధానంలో చూస్తే 14 ఏళ్ళు రాగానే అంటే కౌమార దశ వచ్చిన పిల్లలకి టీకాలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, వాటి వివరాలు.
0: పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముఖ్యంగా మహిళలకి సంబంధించి అతి ఎక్కువగా ఉన్నటువంటి అమీనియా ఏదైతే ఉందో రక్తహీనత అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, గర్భిణీ స్త్రీలకి సంబంధించి ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి ఆ రక్తహీనతకి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందికి తీర్చడానికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు వారికి ఐరన్ టాబ్లెట్స్కి సంబంధించి వారికి సకాలంలో అందించడము, అలాగే 14 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి వారి యొక్క ఏదైతే ఇందాక మీకు చెప్పాను ఒక కేస్ స్టడీ లాగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వైద్య రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగా కావలసినటువంటి వ్యాక్సినేషన్స్ టీకాలు వాళ్లకి వేయటము. ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రిగా సంజీవని పోర్టల్ ని కూడా వారు దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పౌరుడు ఎవరైతే రాష్ట్రంలో జీవిస్తున్నారో ఆ పౌరుడికి సంబంధించినటువంటి సమగ్ర ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన టాబ్లెట్లు వేసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు మీరు ఒకసారి గనక గమనించినట్లయితే తల్లి గర్భములో ఉండేటటువంటి బిడ్డకి ఆ తల్లితో మొదలుకొని ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లవాడు మొదట 0 పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, 6 సంవత్సరాల నుంచి పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఏ ఏ సందర్భాల్లో ఏ విధమైనటువంటి పరీక్షలు అవసరం, చివరికి పిల్లలకి సంబంధించి స్కూల్స్ లో ఉండేటటువంటి పిల్లలకి ఆశ్చర్యపోతారు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క జిల్లాలో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది పిల్లలకి సమగ్ర ఆరోగ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఐ స్క్రీనింగ్ ఐ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఐ స్క్రీనింగ్ లో ఎవరికైనా కళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే యావరేజ్ నేను గమనించినంత వరకు ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 కళ్ళజోళ్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు 1,60,000 నుంచి 2 లక్షల స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా అసాధారణ పరిస్థితుల్లో కంటి ఆపరేషన్ చేయించాలన్నా చేపించే ఇవన్నీ కూడా ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు హెల్త్ నుంచి.

0: దినకర్ గారు, మీరు ఎలాగో ఇప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కౌమార దశ, యవ్వన దశ, అతను యవ్వనం అయిన తర్వాత ఇప్పుడు అతను పౌరుడు అవుతాడు కాబట్టి అతనికి రావాల్సిన ముఖ్యంగా వచ్చిన అన్ని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పుడు వృద్ధులకి, దివ్యాంగులకి ప్రత్యేకమైన పథకాలు వచ్చింది, పర్టికులర్గా ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి వివరాలు.
1: ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ముందు చెప్పుకోవాలి. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయల వరకు ఏదైనా వ్యాధి వచ్చినా లేకపోతే ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎన్టీఆర్ వైద్యసేవ దాదాపు 25 లక్షల రూపాయల వరకు, మన ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానంతో మన రాష్ట్రంలో సేవలు అందుతూ ఉన్నాయి. అలాగే దివ్యాంగులకి సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్ కానీ, అంతకన్నా ముందు వయసు మండినటువంటి వారికి, 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ ఎకనమిక్ స్టేటస్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఆ సేవని అందించేటటువంటి పరిస్థితి, 70 సంవత్సరాల లోపు ఉండేటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్కి అందించేటటువంటి పరిస్థితి వీరందరికీ అందిస్తూ, దివ్యాంగులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 3-వీలర్ వెహికల్స్ కావాలంటే అటువంటివి సపోర్ట్ చేయటము, అలాగే లిమ్స్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకి షూ సిస్టమ్స్కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అందుతూ ఉన్నాయండి.
0: అలాగే సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి పారదర్శకత దర్శన్ అనే వెబ్సైట్
1: గతంలో కన్నా కూడా చాలా పారదర్శకం, ఎందుకంటే ఈ దివ్యాంగులకి సంబంధించినటువంటి అంశంలో ఆ సర్టిఫికేట్ సాంకేతికత అనేటటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకుంటుంది.
0: సార్, మీరు ప్రారంభంలో అటవీ శాఖ గురించి కూడా చెప్పారు, అంటే పోడు వ్యవసాయం కాదు కానీ వారికి వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఆయా గ్రామాల్లో అందజేసే కార్యక్రమం కూడా 20 సూత్రాల్లో భాగంగా అని చెప్పారు. అలాంటి నివేదికలు ఏమన్నా,
1: అటవీకరణ ఎంత జరిగింది, ప్లాంటేషన్ ఎంత జరిగింది అనే దాని మీద నివేదిక ఉంటుంది దానిలో. ఇది ప్రభుత్వ విధానం ఏంటంటే, ఎక్కడైనా భూమి ఉంటే వ్యవసాయంలో కావాల్సినటువంటి అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూమిని అందించి వారిని స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆదుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్టీలకి సంబంధించి, ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా కానీ, అలాగే నంద్యాల, ప్రకాశం జిల్లా, దోర్నాల అటువంటి ప్రాంతాలు, శ్రీశైలం అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీరికి సంబంధించి పోడు వ్యవసాయం సంబంధించి జరుగుతూనే ఉంది, వాళ్ళకి అందించాల్సినటువంటి సేవలు అందిస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఎస్టీలకి అడవి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ప్లాంటేషన్కి సంబంధించినంత వరకు మా పరిధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయ సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీగా వారు ఎవరికైనా సహాయం చేసి ఇచ్చిన భూమిలో దానికి ఏ విధమైనటువంటి ఫలసాయం అందుతుంది ఏంటి అనేటటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశం.
0: సరే, ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఆహార భద్రత,
1: గరీబ్ కళ్యాణ్
0: 20 సూత్రాల్లో భాగంగా మీ నివేదిక,
1: ఆహార భద్రత అనేది అత్యంత, ఎందుకంటే పేదరిక నిర్మూలన అనే దానికి కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి ఇవన్నీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది వరకు ఉండేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా ఆహారం అందాలి, దానికి కావాల్సినటువంటి సివిల్ సప్లైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పీడిఎస్ ద్వారా వారికి సబ్సిడీ రేట్ల మీద బియ్యం అందించడం ఇవన్నీ జరిగే విధానం. అయితే 2021లో కరోనా వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకోవటం, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా కూడా బియ్యాన్ని ఇవ్వటం, అది నిరంతరాయంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 కోట్ల 67 లక్షల మందికి, 90 లక్షల ఫ్యామిలీస్, 2 కోట్ల 67 లక్షల మందికి ఆ యొక్క ఫలాలు అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ రివిజన్ జరుగుతుంది, 7 కేజీల వరకు పెంచాలి, యావరేజ్ ఇంటికి 35 కేజీలు 5 గురిని యావరేజ్ చేసుకున్నారు అనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాదాపు అది కూడా ఫలప్రదం అయ్యేటటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో కరోనా సమయంలో తీసుకున్నాం. కరోనా అయిపోయిన దాన్ని కొనసాగించడానికి గల కారణం ఏంటంటే, అక్యూట్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు దేశంలో, అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని కొనసాగించడానికి కారణం ఏంటంటే, ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా ఎవరికైనా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారిని ఇంకొక అత్యవసరమైనటువంటి పరిస్థితులకి పేద కుటుంబాలు వాడుకుంటాయనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దిగ్విజయంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి బియ్యము, ఇంకొక రాష్ట్రంలో గోధుమ, అక్కడ ఉండేటువంటి ఆహారపు అలవాటు ఏదైతే ఉన్నట్టు దానికి తగిన విధంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి విధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని తీసుకోవడం జరిగింది.
0: సార్, ఇప్పుడు పిఎం జన్మన్ పథకం అంటే మరి,
1: పిఎం జన్మన్ పథకం అంటే ముఖ్యంగా సమాజానికి దూరంగా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి, ఎక్కువగా మ్యాక్సిమం అక్కడ గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతాల్లో, మనందరికీ తెలుసు మౌలిక సదుపాయాలు ఎటువంటి, రహదారులు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి త్రాగునీరు వ్యవస్థ లేనటువంటి పరిస్థితి, వారి నివాసయోగ్యమైన గృహాలు లేనటువంటి పరిస్థితి, వారికి సరైనటువంటి పాఠశాలలు, వైద్యశాలలు లేనటువంటి పరిస్థితి, ఇవాళ డిజిటల్ ఇండియా అంటున్నాము, ఆ డిజిటలైజ్

0: ఇరిగేషన్ చేసి వారికి కావాల్సినటువంటి సాంకేతికతను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఒక 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టడం జరిగింది. ముందు ఏ ప్రాంతాలకైతే అక్కడ అడవుల్లో మారుమూల ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ, ఒక ఏఎస్ఆర్ జిల్లాని మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే దాదాపు 450 నుంచి 450 కిలోమీటర్లు పిఎం జన్మన్ కింద మన రాష్ట్రానికి రావటం జరిగింది. అందులో 100 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఇది గ్రామీణ సడక్ యోజనకి ఏదైతే ఉందో అది కాకుండా అదనంగా ఈ యొక్క రోడ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లు ఇచ్చేటటువంటిది ఒకటైతే
1: ప్రధానమంత్రి సడక్ యోజనకి కాకుండా
0: అదనంగా అదే మళ్ళీ ఆ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన కూడా అమలు జరుగుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆ ప్రాంతాలను చూసేటటువంటి పరిస్థితి. వాటితో పాటు అక్కడ వారికి అవసరమైనటువంటి విద్యాలయాలు, ఆసుపత్రులు, ఏదైతే వారికి సురక్షితంగా తాగటానికి నీరు, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా అక్కడ అమలు చేయటము, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏమిటో డిజిటల్, ఇవాళ మీరు చూస్తే ఏ మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి పోయినా కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండేటటువంటి విధంగా సేవలు విస్తృతపరిచే విధంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పిఎం జన్మన్ కింద రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, అక్కడి నుంచి ఈ పోలవరం ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఆ జిల్లా, గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా దగ్గరకు పాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి దోర్నాల ఆ ప్రాంతం కానీ, నంద్యాల ప్రాంతం కానీ, కర్నూలు ప్రాంతం కానీ, ఇట్లా ఎక్కడెక్కడైతే అటవీ అడవులు ఉండి లేకపోతే కొండ ప్రాంతాలుండి గిరిజనులు నివసిస్తున్నటువంటి దగ్గర ఈ పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ఇదే తరహాలో ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు, అది రైతులకి సంబంధించి తీసుకోవడం జరిగింది. పిఎం ధనధాన్య కృషి యోజన తీసుకున్నారు. పిఎం ధనధాన్య కృషి యోజన అంటే 100 జిల్లాలు దేశవ్యాప్తంగా తక్కువ అగ్రికల్చర్ ఈల్డ్ ఇచ్చి వివిధ రకాల భౌగోళిక పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లాలకి సంవత్సరానికి 24,000 కోట్లు చెప్పున 6 సంవత్సరాలు 6 24 అంటే 144,000 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకి 240 కోట్లు లెక్కన ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ అగ్రికల్చర్ అవుట్పుట్ పెరుగుతుందని,
1: దిగుబడి తక్కువగా ఉన్న
0: దగ్గర వాళ్ళకి ఏ విధమైన సాంకేతికత అందించాలి, వారు ఏ విధంగా అక్కడ ఉండే రైతులకి మేలు జరగాలి, అట్లాగే దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమన్నా కట్టుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ కావాలంటే వాటికి కావాల్సినవి. మన రాష్ట్రానికి కూడా 4 జిల్లాలను ఇవ్వటం జరిగింది, మొత్తం 100లో అన్నమయ్య జిల్లా ఇవ్వటం జరిగింది, ఏఎస్ఆర్ జిల్లాకి ఇవ్వటం జరిగింది, అనంతపూర్, సత్యసాయి జిల్లా 4 జిల్లాలకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ పిఎం జన్మన్ కానీ, పిఎం ధనధాన్య కృషి యోజన కానీ, అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్, ఇవన్నీ ఒక కోవకు చెంది. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కూడా దేశం మొత్తం మీద 112 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది, 500 పైగా ఆస్పిరేషన్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ కాకుండా వెనకబడినటువంటి మండలాలు, గ్రామాలని బ్లాక్స్ కింద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నారంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, పౌష్టికాహారము ఇటువంటి అంశాలన్నింటిలో వెనుకబాటుతనము, మౌలిక సదుపాయాల కల్పన వెనుకబాటుతనం ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా జిల్లాలతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి విధంగా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవటం, ఆర్థికంగా మహిళల్ని సాధికారత తీసుకురావటము, ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ని, బ్లాక్స్ ని కూడా తీసుకోవడం. మన రాష్ట్రంలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి కడప జిల్లా ఒకటి ఉంది, పార్వతీపురం జిల్లా ఒకటి ఉంది, ఏఎస్ఆర్ జిల్లా ఒకటి ఉంది, ఈ 3 ఉన్నాయి. బ్లాక్స్ వచ్చేటప్పటికి ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నాయి.
1: సార్, ఆరోగ్యం అనగానే ఇప్పుడు పారిశుద్ధ్యం కూడా చూడాలి కదా, పారిశుద్ధ్య విభాగంలో మీ నివేదికలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చిన మీ నివేదికల ఆధారంగా కానీ, లేదా అంతకుముందు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా కానీ, స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో
0: స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం తీసుకు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల చివరి వారంలో ఆయన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు, అధికారులందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఏదైతే మీరు అడిగినటువంటి విధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా, నగరాలకి సంబంధించినటువంటి పారిశుద్ధ్యానికి, గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించి, నగరాలకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలిక ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమృత్ పథకంలో ఒకటి డ్రింకింగ్ వాటర్, అలాగే పారిశుద్ధ్యానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కలిగించేటటువంటి విధంగా నిధులు ఇవ్వటం. అమృత్ 1 అయింది, ఇప్పుడు అమృత్ 2లో కూడా చాలా పెద్ద స్థాయిలో నిధులు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10-12 వేల కోట్ల రూపాయల వరకు కూడా దేశవ్యాప్తంగా

0: ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పవిత్ర బంధం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

వినబోతున్న పాట కింగ్, ఈ చిత్రం నుంచి వడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియా హేమేష్ మరియు పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినబోతున్న పాట రాజా. ఈ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

వినబోతున్న పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు విన్న ఆ పాట సైనికుడి చిత్రంలోనిది. పాడినవారు కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి. తర్వాత జెస్సీ గిఫ్ట్ పాడిన పాట చిత్రం మగధీరా.

0: Beach in Nottingham tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The men in blue will look to level the series as new skipper Shreyas Iyer is yet to register a win under his captaincy. Benchmark domestic equity indices were trading around 0.4% up in the forenoon session today. The Sensex climbed 307 points to 78,592, while the Nifty advanced 83 points to 24,514 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిర్లో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు సిరి సంపదల చిత్ర నుంచి పాటలు వినండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్కి ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై మై ప్రెసిడెంట్ ప్రభోజీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్ధతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రీ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు 1962 సంవత్సరంలో పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా విడుదలైన సిరి సంపదలు చిత్రం నుంచి పాటలు విన్నారు.

0: బ్రిక్స్ అధ్యక్ష స్థానం ఉన్న భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8,815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సిఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటిల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి.
1: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో జీవించడం ఓ కళ.

0: దూరదర్శన్లో నేర్పుతుంటే నేను చూసి విని నేర్చుకున్నా. మెచ్చుకున్నారు గురువుగారు.
1: ఇప్పుడు మీరు పాడినటువంటి పాటలోని గమకాలు నిజంగా చాలా మాధుర్యంగా అనిపించిందండి. ఆది సుందరి గారు ఎప్పుడు రిటైర్ అయ్యారు మీరు?
0: ముప్పై 1వ తారీఖు 10 సంవత్సరాలు నిండి. సంతోషంగానే ఉన్నదండి, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. మా వారు నేను ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నాము, హ్యాపీగా ఉంటాం. ఎలాంటి ఇబ్బందులు లేవు నాకు. భగవంతుడి దయవల్ల మమ్మల్ని ఈ సమాజంలో ఈ స్థితిలో కూర్చోబెట్టాడు దేవుడు. మరొకటేమో సంగీతం అంటే ఇష్టం. నేను ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శారీరకంగా కూడా సంగీతం అనేది చాలా అవసరం. సంగీత థెరపీ కూడా పెడుతున్నారు అందరూ కూడా. అనారోగ్యానికి అది ఎంతో ఇది చేస్తుంది. పైగా ఇది మనకి రేడియో కూడా వినటం ఒకటి, మంచి మంచి భక్తి గీతాలు ఇవన్నీ వినటం, ఆ జానపద గీతాలు కానీ లలిత గీతాలు కానీ అన్నమాచార్య గీతాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటూ నేను నా జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటున్నాను గురు. మొన్న 90వ సంవత్సరం జరిగిన సందర్భంగా నేను వెళ్ళాను, చక్క పాల్గొన్నాను అవన్నీ వసంతాలు గుర్తు చేసుకున్న సందర్భంగా. అది వాక్ థామ్ ఉంది కదా, అవి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించారండి. అవన్నిటికి కూడా నాకు అభినందన చెప్తున్నా, తెలియజేస్తున్నాను.
1: పాత్రలను కూడా పోషిస్తున్నారు.
0: వాళ్ళందరూ కూడా ప్రేమగానే చూస్తుంటాను. నేను వాళ్ళందరినీ బాగా చూసుకుంటాను. అమ్మమ్మ అని వాళ్ళు ప్రేమగా చూస్తారు, నాయనమ్మ అని చెప్పేసి చక్క పలకరిస్తూ ఉంటారు, ప్రేమగానే ఉంటారు. నా మనవరాళ్ళు, నాకు 4 మనవరాళ్ళు, 2 మనవాళ్ళు, వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. మా కోడళ్ళు కూడా నాకు కుదురుల లాంటి వాళ్ళు, చక్కగా వాళ్ళు కూడా. అత్తయ్య గారు మీరు మంచిగా ఈరోజు కూడా సంగీతం ఎగ్జామ్స్ రాస్తున్నారంటే పరీక్షలు చాలా సంతోషకరమైన విషయం, మీకు ఓపిక మెచ్చుకోవాలని నన్ను విశ్వసిస్తూ ఉంటారు.
1: గురించి చెబుతుంటే ఇప్పుడున్న ఈ తరం వారు చాలా తెలుసుకోవాలి అనిపిస్తోంది.
0: వస్తుంది ఇప్పుడు విడివిడిగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, కలిసి ఉంటే కలిసి ఉంటే కలసుఖం అన్నట్టుగా అవి మనకు ఎంతో ఉపయోగపడుతుంది గురుగారు.

కన్న తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తప్పకుండా మనం చూడాలండి. వాళ్ళు వయోవృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళు పసిపిల్లలతో సమానం అండి. వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు మనం ఒక సహాయం అనాథాలకు చేసినట్టుగా చేయాలండి. అట్లా అనుకోకపోతే మనం చేయలేము. మన పేరెంట్స్ ఏమిటిలో చూసేది అనుకుంటే మన కన్న తల్లిదండ్రులు మనం మర్చిపోతే ఎట్లాగండి. మీరు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కానీ మనం కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునేది ఎలాగండి. వాళ్ళని తప్పకుండా చూస్తేనే మనం ఎంత కలెక్టర్ అయినా సరే ఇంకా ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే కోలు నాలి చేసుకునే వాడిని సరే తల్లిదండ్రులు చూసుకుంటేనే వాళ్ళకి పుణ్యం పురుషార్థం ఏదైనా సరే అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలండి నా ఉద్దేశం. ఆరోగ్యం అంటే అందరితో కలిసి మాట్లాడుతుంటే అదే పెద్ద ఆరోగ్యం అండి. స్నేహభావంగా మాకు స్నేహితులు ఉన్నారు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాను. నేను అందరినీ గౌరవిస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరం అంటే అందరిని

0: ప్రేమగా మాట్లాడతాను, అందరినీ అందరిలో నేను మంచిని చూస్తానండి. నాకు నాకు అదే భగవంతుడు ఇచ్చిన వరం. నాకు నిజం చెప్పాలంటే
1: యోగా లాంటివి ఏమైనా,
0: అవి కూడా యోగా చేసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినది చాలా సంతోషం అండి.
1: నిజంగా మీ జీవిత అనుభవాన్ని అంటే ఒక ఒక కావ్యంలాగా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. రెండోది, మీరు ఎంతో తపస్సు చేసి మరి ఆ కావ్యాన్ని రచించి ఉంటారు. పెద్దలు చెబుతారు నాన్ ఋషి కృతే కావ్యం అని చెప్పి. సో మీ జీవిత అనుభవాన్ని అంతటిని కూడా ఓ పాఠ్య పుస్తకంగా మా ఆకాశవాణి శ్రోతలందరికీ మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆదిసుందర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. నమస్కారం అండి.
2: రిటైర్డ్ పోస్టల్ అధికారి, ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పి ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

సీతారాములు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. ఇప్పుడు ఘంటసాల పాడిన పాట, చిత్రం సీతారామ కళ్యాణం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఏపీబీ సమావేశం. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: బోనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్ లో ఒకటి, అలాగే హట్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3 రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబిల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్ సబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హుందాయ్ మొబిస్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

రాష్ట్రంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితిపై హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్దత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్యతేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయన్ గారితో పరిచయం వింటారు.
9: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయ కార్యక్రమం వినండి.

0: అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని ఇలాగే కనుక వదిలివేసినట్లయితే క్యాన్సర్గా ఏమైనా మారే అవకాశం ఉందా?
1: నమస్తే అండి. ఈ గర్భసంచిలో గడ్డలు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ కణితలు ఇవన్నీ ఒకటేనండి. ఫైబ్రాయిడ్స్ అంటారు వీటిల్ని. ఈ మధ్య ఇవి కామన్గా గైనకాలజిస్ట్ దగ్గరికి ఎక్కువగానే ప్రజెంట్ అవుతున్నాయి. ఇవి ఏంటి, ఎలా వస్తాయి అంటే, గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. ఈ పొరల్లో వల్ల స్మూత్ మజిల్ సెల్ ప్రొలిఫరేషన్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మోస్ట్లీ బిలైన్, అంటే క్యాన్సర్ కారకాలు కావు ఇవి. కానీ వదిలేస్తే less than 0.5%, వెరీ రేర్గా క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసు గల మహిళల్లో ఇలాంటి గడ్డలనేవి కామన్ గా చూస్తూ ఉంటాము.
0: డాక్టర్ గారు, మరి వీటి యొక్క సైజులో ఏమైనా తేడాలు ఉంటాయా?
1: ఇవి చిన్న సైజు గడ్డల నుంచి పెద్దవ సైజ్ వరకు కూడా ఉండొచ్చండి. కామన్గా 3 సెంటీమీటర్ల లోపు ఉండే గడ్డలకి కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్, ఎలాంటి పెయిన్ కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు. అవి ఉన్న సైజుని బట్టి, లొకేషన్ బట్టి, ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. దాన్ని బట్టి అప్పుడు మనం ఫర్దర్ ఇవాల్యుయేషన్, అంటే ఫర్దర్ టెస్ట్లు అవి చేసుకుంటూ చూడాలి.
0: మరి ఫైబ్రాయిడ్

0: ఫైబ్రాయిడ్స్ అని తెలియడానికి వీటి లక్షణాలు ఎలాగుంటాయి డాక్టర్ గారు?
1: ఫైబ్రాయిడ్స్ లక్షణాలు, అవి ఎంత సైజు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాన్ని బట్టి వీటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయండి. గర్భసంచి లోపల పొర నుంచి వస్తున్నదా, మధ్య పొర నుంచి వస్తుందా, లేకపోతే పై పొర నుంచి ఔటర్ లేయింగ్ నుంచి వస్తుందా. మధ్య పొర నుంచి వస్తున్నా లోపల పొర నుంచి వస్తున్నా ఎక్కువ సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవటం, నెలసరిలో ఋతుస్రావం బాగా ఎక్కువగా జరగటం, బ్లీడింగ్ గడ్డల రూపంలో పడిపోవటం, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన తట్టుకోలేనంత నొప్పి రావటం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవటము, ఇలాంటివి చూస్తాము. అదే గర్భసంచి పై పొర నుంచి వస్తున్నా సైజ్ ఎక్కువ ఉన్నా అవి చుట్టుపక్కల ఏ ఆర్గాన్ని అది నొక్కి పెట్టి ఉంచుతుంది అంటే, కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డ బ్లాడర్ మీద, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడటం వల్ల యూరినరీ కంప్లైంట్స్ అంటే యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా ఎంప్టీ చేయకపోవటం, యూరిన్ మాటమాటికి వెళ్లాల్సి రావటం లాంటివి చూస్తాము. అదే గనక చాలా పెద్ద సైజ్ గడ్డ పేగులు, చుట్టుపక్కల ఉన్న పేగులను నొక్కి పెట్టి ఉంచితే కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావటం, అరుగుదల లేకపోవటం, గ్యాస్ తేనుపులు రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం.
0: ఇది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది కదా డాక్టర్ గారు, ఇది ఫైబ్రాయిడ్స్ అని ఒకవేళ నిర్ధారణ అయితే మరి దాని యొక్క చికిత్స విధానాలు ఏ విధంగా ఉంటుంది?
1: ఫస్ట్ ఫైబ్రాయిడ్ నిర్ధారణకి రొటీన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేస్తే సరిపోతుందండి. దీంట్లో అసలు ఫైబ్రాయిడ్ ఉన్నదా లేదా అనేది తెలుసుకుంటాము. ఈ ఫైబ్రాయిడ్ ఉన్నదాన్ని బట్టి, లొకేషన్ బట్టి, దాని సైజుని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న చిన్న గడ్డలు నొప్పి బ్లీడింగ్ వరకు అయితే సర్జరీల వరకు వెళ్లకుండా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వటము, ఋతుక్రమం సరిగ్గా రావటానికి హార్మోన్ టాబ్లెట్లు పెట్టడము, పెయిన్ తగ్గించడానికి, బ్లీడింగ్ తగ్గించడానికి చిన్న సింపుల్ మేనేజ్మెంట్తో సరిపోతూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద గడ్డలు, అది ఖచ్చితంగా దీనికి సర్జరీ నీడ్ అనుకున్న వాటికి సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది.
0: అంటే అవి చిన్న గడ్డలు మీరు తొలగించాల్సి వస్తుంది అన్నారు కదా మేడం డాక్టర్ గారు, దాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగిస్తారా, ఓపెన్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుందా?
1: ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి చాలా వెల్ అడ్వాన్స్డ్గా ఉన్నాయండి. చాలా మటుకు మా రొటీన్ ప్రాక్టీస్లో ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారానే గడ్డలు ఫైబ్రాయిడ్ రిసెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ వెరీ రేర్, చాలా రేర్ కేసెస్లో చాలా పెద్దవి, అవి ఇన్యాక్సెసిబుల్ లొకేషన్, చుట్టుపక్కల ఆర్గాన్స్ అన్నిటినీ కంప్రెస్ చేసి లేతే ఇన్యాక్సెసిబుల్గా ఉండి అడిషన్స్ అతుకులు ఎక్కువ ఉన్న వాటికే మనం ఓపెన్ సర్జరీస్కి వెళ్తున్నాం. అదర్వైజ్ అన్ని లాప్రోస్కోపీ సర్జరీస్తో రిమూవ్ చేయొచ్చండి.
0: అంటే ఏదైనా మందులతో తగ్గించే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు?
1: ఫైబ్రాయిడ్ అనేది మందులతో కరుగుతుంది అనేది అపోహ అండి. అసలు మందులతో కరగదు. ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా మందులు పెడతాం, కానీ ఉన్న గడ్డల్ని, ఫైబ్రాయిడ్స్ని మందులతో కరిగించడం అనేది చాలా రేర్. ఓన్లీ గడ్డను పెరగకుండా స్లోగా ప్రోగ్రెస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. అవి ఆ మెడిసిన్స్లో హార్మోన్ మెడిసిన్స్, అవి కొన్ని రోజుల వరకు ఇస్తాము, ఎక్కువ రోజులు వాడకూడదు, 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు వాడతాము. లేదు అంటే లూప్ ఉంటుంది, హార్మోన్ రిలీజింగ్ లూప్ అని ఉంటుంది, ఆ లూప్ గర్భసంచిలో వేసేస్తే రోజు డైలీ ఇంత హార్మోన్ అని రిలీజ్ చేసి ఆ గడ్డని పెరగనివ్వకుండా చేస్తుంది.
0: ఒకవేళ ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అప్పుడు
1: ఆపరేషన్ చేసి తొలగించేసేస్తే లాప్రోస్కోపీ ఈజ్ వెల్ అడ్వాన్స్డ్ సర్జరీస్, దానికి మినిమం 1 వీక్ టు 10 డేస్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. పోస్ట్ సర్జరీ అంత మేజర్గా రెస్ట్ తీసుకుని మేజర్గా కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. లాప్రోస్కోపీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
0: అంటే 10 డేస్ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు,
1: చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు రొటీన్గా జాబులకి అన్నిటికీ కూడా వెళ్ళచ్చు.
0: ఒకవేళ డాక్టర్ గారు ఈ గర్భాశయం కనుక తొలగించినట్లయితే అప్పుడు అండాశయం కూడా తొలగించాల్సి వస్తుందంటారా?
1: లేదండి, గర్భసంచి కూడా పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లల్లో కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము, పెళ్ళయి పిల్లలకు పుట్టిన వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఓన్లీ మయోమెక్టమీ అంటే గర్భసంచిని ప్రిజర్వ్ చేసి గడ్డన వరకు మాత్రమే తీస్తాము. 45 వయసు దాటిన వాళ్ళకి మల్టిపుల్గా ఎక్కువ చిన్న చిన్న గడ్డలు, బోళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకే గర్భసంచి గడ్డలతో సహా తీస్తాము. ఇంకా అండాశయాన్ని విషయానికి వస్తే గర్భసంచి వేరు, అండాశయం వేరు. గర్భసంచిని మాత్రమే తొలగిస్తాము ఫైబ్రాయిడ్ గర్భసంచిని. అండాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే అండాశయాన్ని ప్రిజర్వ్ చేయాలి. అండాశయం నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అవసరమైన పరిస్థితుల్లోను మాత్రమే దాంట్లో ఏమైనా సిస్టులు ఉన్నా గడ్డలున్నా అండాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అండాశయాన్ని ప్రిజర్వ్ చేస్తే హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది.
0: కాత్యాయని గారు, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏ వయసు వారిలో, అంటే ఏ వయసు మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకి ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిసెప్టార్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎక్కువగా ఓవర్ ప్రొలిఫరేషన్ వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు అనేవి ఏర్పడటం చూస్తూ ఉంటాం మనం.
0: ఈ ఆపరేషన్ చేసి తొలగించాక వాళ్ళ పీరియడ్స్లో వచ్చే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందంటారా, అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాయంటారా, లేకపోతే ఏదైనా తేడా ఉంటుందంటారా?
1: ఉట్టి ఫైబ్రాయిడ్ తొలగించి గర్భసంచి నుంచితే పీరియడ్స్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి.

0: రెగ్యులర్గా ఒక 1-2 మంత్స్లో వాళ్ళకి పీరియడ్స్ నార్మల్గా వస్తాయి. ఇదివరకు ఎలా వచ్చేవో గర్భసంచి గడ్డలు ఫామ్ అవ్వకముందు ఎలా ఉండేవో అలానే పీరియడ్స్ వస్తాయి. గడ్డలతో పాటు గర్భసంచిని కూడా తీసేస్తే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భసంచి తొలగించిన వాళ్ళకి అంటే అదర్గా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ గర్భసంచి రిమూవ్ చేయటం వల్ల ఉండవు అండి, వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు.
1: ఒకవేళ గర్భసంచితో పాటు అండాశయము ఇవన్నీ కూడా తీసివేస్తే అప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు?
0: గర్భసంచితో పాటు అండాశయాలు తీసేస్తే సడన్ గా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది, అంటే సడన్ గా హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. అంత సడన్ గా ఆగిపోవటం వల్ల వాళ్ళకి మెనోపాజ్ లో అంటే నెలసరులు ఎండిపోయినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు అంటే హార్మోన్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి, స్కిన్ డ్రై అయిపోవటం, తర్వాత కోపము, చికాకు, బాడీలో కొంత హార్మోన్ డిస్టర్బెన్సెస్, హార్ట్ ఎఫెక్ట్స్, హార్ట్ మీద ఎఫెక్ట్, షుగర్ రావటం, ఇలాంటివి కొంచెం అర్లీగా అలాంటివి అబ్జర్వ్ చేస్తామండి.
1: కొంతమంది ఎక్కువగా చెమట పడుతుంది అంటారు మెనోపాజ్లోని, ఇది కూడా తీసేయడం వల్ల వచ్చిన సమస్య అంటారా?
0: ఈ చెమటలు పట్టడం అనేది హాట్ ఫ్లాషెస్ అంటారండి. ఉట్టి ఫైబ్రాయిడ్స్ తీస్తే ఈ హాట్ ఫ్లాషెస్ అనేవి రావండి. ఓవరీస్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ ఆగిపోయినా లేకపోతే ఓవరీస్ తీసేసినా ఇలాంటి హాట్ ఫ్లాషెస్ లాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. ఉట్టి ఫైబ్రాయిడ్ గర్భసంచి తీయటం వల్ల హాట్ ఫ్లాషెస్ మనం అబ్జర్వ్ చేయము.
1: మెనోపాజ్ వయసులో ఉన్న మహిళలకు కూడా ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా డాక్టర్ గారు?
0: మెనోపాజ్ ఏజ్ తర్వాత అంటే ఆఫ్టర్ 45 ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ కొత్తగా రావటం అనేది చాలా రేర్ అండి. అంతకు ముందున్న ఫైబ్రాయిడ్స్ గ్రో అయితే 45 ఇయర్స్ వరకే గ్రోత్ అనేది చూస్తాం. ఆఫ్టర్ 45 ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ తొందరగా గ్రో అవ్వవు. గ్రో అవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా వాటికి ఆపరేషన్ చేయాలి. యూజువల్గా 99% గ్రో అవ్వవు ఆఫ్టర్ 45 ఇయర్స్.
1: మెనోపాజ్ టైంలో పీరియడ్స్ ఆగిపోతాయి కదా డాక్టర్ గారు,
0: అవునండి.
1: ఆ తర్వాత అప్పుడప్పుడు లేడీస్ కి మధ్య మధ్యలో కనిపిస్తోంది అని అంటారు, అంటే ఈ గడ్డలు ఉండటం వల్ల అలా జరుగుతోందంటారా?
0: లేదండి, మీరు చెప్పింది పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ కనిపించడం అంటే దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారండి. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి గర్భాశయ సర్విక్స్ అంటాం, గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత స్కిన్ అక్కడ గర్భాశయ ముఖద్వారం దగ్గర డ్రై అయిపోయినా ఎట్రోఫీడ్ అంటారు, ఎట్రోఫీ అవటం వల్ల చిన్నగా ఇరిటేషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత గర్భసంచి లోపల పొర మందం పెరగటం వల్ల, ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగటం వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కామన్గా చూస్తాము. ఇంకా రేర్గా క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల అప్పుడప్పుడు స్పాటింగ్ లాంటిది చూస్తాము.
1: అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: ఒక మనిషికి ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేయగలం, కానీ రాకుండా అయితే మనం కంప్లీట్ గా నివారించలేము.
1: మహిళలకి వస్తుంది అని ఏమైనా ఉంటుంది?
0: అందరు మహిళలకి వస్తుందని ఏమీ లేదండి. ఇది జెనెటికల్ ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుందండి దీనికి. మన అమ్మమ్మలకి, మేనత్తలకి, అమ్మలకి ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్సెస్ కొంచెం 30-40% ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఒబెసిటీ అంటే ఊబకాయం రాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివ్గా ఉండటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ టెండెన్సీ అనేది డిలే చేయొచ్చు మనం రావటాన్ని.
1: డాక్టర్ గారు, ఒకవేళ వివాహం అయ్యింది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, అలాంటి మహిళకి ఫైబ్రాయిడ్స్ కనుక గర్భాశయంలో ఉన్నట్లయితే వాళ్ళకేంటి గర్భాశయం తీసేయాల్సి అవసరం వస్తుందా? తీసేస్తే కనుక ఒకవేళ పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువైపోతుంది.
0: పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, వస్తాయి కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గర్భసంచి ప్రిజర్వ్ చేయడానికే 99% ట్రై చేయాలి. గడ్డలు ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ అనేది మనం MRI చేయించాలి. మామూలుగా రొటీన్ అల్ట్రాసౌండ్లో మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి తెలిసిపోతాయి, కానీ గర్భసంచి ఎప్పుడైతే మనం ప్రిజర్వ్ చేయాలి, ఉంచాలనుకున్న వాళ్ళకి MRI చేయించుకుని అది కరెక్ట్ లొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత సైజ్ నుంచి వస్తుంది, గర్భాశయ మనం ఇందాక అనుకున్నట్టు ఏ పొర నుంచి, మధ్య పొర నుంచి, లోపల పొర నుంచి, ఏ పొర నుంచి వస్తుందో జాగ్రత్తగా మనం MRIలో అసెస్ చేసుకుని లాప్రోస్కోపీ ద్వారా ఉట్టి ఫైబ్రాయిడ్స్ని, గర్భాశయాన్ని ప్రిజర్వ్ చేసి ఫైబ్రాయిడ్ వరకు తీసేసి వాళ్ళని యూట్రస్ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, అత్యాధునిక చికిత్సలు, మోడర్న్ టెక్నాలజీ ఎంత మారిపోయింది, ఇలాంటి శస్త్రచికిత్స చేయొచ్చు మనం.
1: డాక్టర్ గారు, మీరు గర్భాశయంలో గడ్డలు ఉంటాయి అని చెప్పారు కదా, అవి చిన్నవైనా కానివ్వండి, పెద్దవైనా కానివ్వండి, అసలు ఎన్ని గడ్డల వరకు ఆ గర్భాశయంలో ఉండే అవకాశం ఉంటుందంటారు?
0: ఇన్ని గడ్డలు అని చెప్పలేమండి, చాలా గడ్డలు. ఒక్కొక్క పేషెంట్కి 9 నుంచి 15 గడ్డలు కూడా చూసిన వాళ్ళు, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. అలానే ఒకటే గడ్డ ఉండొచ్చు. ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఉండాలని ఎక్కడ ఇది లేదు నామన్ క్లేచర్లో అట్లాగా. కానీ నేను నా ప్రాక్టీస్లో ఒక పేషెంట్లోనే 7-8 వరకు ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసి యూట్రస్ని ప్రిజర్వ్ చేసిన కండిషన్ ఒకటి ఉందండి, వెరీ రేర్ కేస్.
1: రెండు గడ్డలు ఉండగానే దాని సింప్టమ్స్ బయటపడతాయి కదా డాక్టర్ గారు, మరి 6-7 గడ్డల వరకు ఉంచుకున్నారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టు అంటారా?
0: నిర్లక్ష్యం చేయటం కాదు, కొంతమందికి సింప్టమ్స్ తెలియకపోవచ్చు, చిన్న చిన్న గడ్డలే చాలా ఎక్కువ ఉండి

0: ఒక స్టేజ్ దాటాక వాళ్ళకి పెయిన్ బ్లీడింగ్ రావటం, లేకపోతే పిల్లలు పుట్టట్లేదు ఇంకా డిలే అయిందని రొటీన్ గా స్కానింగ్ లో తెలుసుకున్న వాళ్ళకి కూడా ఉండొచ్చు ఇలాంటివి.
1: అంటే మహిళలు, ఏ వయసు మహిళలు చెకప్ చేయించుకుంటే మంచిదంటారు డాక్టర్ గారు ఈ గర్భాశయానికి సంబంధించి?
0: గర్భాశయానికి సంబంధించి మంచి క్వశ్చన్ అంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ ఖచ్చితంగా అల్ట్రాసౌండ్, రొటీన్ అల్ట్రాసౌండ్, పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా, పొత్తి కడుపులో నొప్పి వస్తున్నా, ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి బేసిక్ ప్యాప్స్మియర్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిపెండింగ్ అపాన్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి చేస్తాం.
1: అంటే పీరియడ్స్ కూడా బాగుండి అంతా బాగున్నా కూడా ఒకసారి చెకప్
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ చెకప్ చేయించుకుంటే బాగుంటుంది, రొటీన్ హెల్త్ చెకప్.
1: డాక్టర్ కాత్యాయని గారు, మీరు ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి ప్యాప్స్మియర్ అన్నారు కదా డాక్టర్ గారు, వాటికి ఏదైనా సంబంధం ఉంటుందంటారా?
0: ప్యాప్స్మియర్కి ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం లేదండి, కానీ గర్భసంచి తీయాల్సి వచ్చిన పరిస్థితుల్లో గడ్డలుండి గర్భసంచి ఫైబ్రాయిడ్స్ తీయాల్సిన టైంలో కంపల్సరీగా ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది ఎందుకు అంటే ప్యాప్స్మియర్ అనేది గర్భాశయ ముఖద్వారం నుంచి వైట్ డిశ్చార్జ్ని తీసి టెస్ట్కి పంపిస్తాం. ఈ టెస్ట్ వల్ల ఇందులో వీళ్ళకి క్యాన్సర్ ఏమైనా, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటానికి ఇప్పుడు రొటీన్గా అందరికీ చేస్తున్నామండి ఆఫ్టర్ మ్యారేజ్ 30 ఇయర్స్ ప్లస్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భాశయంలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ ఒకవేళ వదిలివేస్తే క్యాన్సర్గా మారినట్లయితే దాని ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు?
0: గుడ్ క్వశ్చన్ అండి. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ వెరీ రేర్. ఒకవేళ అది క్యాన్సర్ కింద మారితే ఖచ్చితంగా గర్భాశయము, గడ్డ, పక్కనున్న అండాశయాలతో సహా మొత్తం సర్జరీ చేసి తీసేసి దాన్ని మళ్ళీ మనం బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీకి పంపించి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజ్, 4 స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్లో, అది ఏ స్టేజ్లో ఉందో నిర్ధారణ చేసి దాని తర్వాత ఆంకాలజిస్ట్కి పంపించి ఆవిడ కీమోథెరపీకి వెళ్ళాలా, రేడియోథెరపీకి వెళ్ళాలా, కీమో రేడియోథెరపీకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు తొలగించినటువంటి గడ్డలు అంటే ఒకటి రెండు కాదు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాంట్లో ప్రతి దాన్ని కూడా ఈ క్యాన్సర్ ఉందా లేదా అని ప్రతి దాన్ని టెస్ట్కి పంపిస్తారా?
0: ఖచ్చితంగా బాడీలోని ఎటువంటి అవయవనైనా తీసినప్పుడు అది ఖచ్చితంగా టెస్ట్కి పంపించి బయోప్సీకి పంపించి అది క్యాన్సరా, ఇన్ఫెక్షనా, ఇంకేదైనా గడ్డ అని నిర్ధారణ చేసుకోవాలండి.
1: మహిళలు అసలు ఆహారంలో ఎలాంటివైనా మార్పులు చేసుకోవాల్సి వస్తుందా మేడం ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి రాకుండా ఉండడానికి?
0: రాకుండా ఉండడానికంటే ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, న్యాచురల్గా హోమ్ కుక్డ్ ఫుడ్ చేసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ తెచ్చుకోకుండా అండ్ స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ ఇవి మెయింటైన్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ని కానీ కొన్ని రోజులు మనం పోస్ట్ పోన్ చేయగలం.
1: అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్కిను ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం ఉందంటే?
0: ఉందండి, ఖచ్చితంగా ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ ప్రొలిఫరేషన్ వల్ల ఎక్కువగా ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఫైబ్రాయిడ్ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి.
1: డాక్టర్ కాత్యాయని గారు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఒక పాప బాబో పుట్టారనుకోండి, తర్వాత వాళ్ళకి గర్భాశయంలో కనుక ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు తేలినట్లయితే అవి తీసివేస్తారు, అప్పుడు రెండోసారి డెలివరీ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఫైబ్రాయిడ్ ఒకసారి తీసేశాక మళ్ళీ ప్రాపర్ టెక్నిక్ అంటే క్యాప్సూల్ మొత్తం గడ్డను ప్రాపర్గా క్లియర్ చేస్తే మళ్ళీ ఫైబ్రాయిడ్ ఆ ప్లేస్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కానీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్లో ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సులు ఉంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది గడ్డ.
1: అసలు రెండో సంతానం కలిగే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి. ఫైబ్రాయిడ్స్ వర్క్ రిమూవ్ చేసి గర్భసంచిని ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి ప్రాపర్ సర్జికల్ టెక్నిక్తో గర్భసంచికి ఎటువంటి ఇన్నర్ లేయర్కి, ఎండోమెట్రియంకి ఇన్వాల్వ్ అవ్వకుండా, దాంట్వంటి ఎట్టి స్కారింగ్ లేకుండా ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ 100% ఉంటాయండి.
1: ఒకసారి ఫైబ్రాయిడ్ కనుక తొలగించినట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందంటారు?
0: కొంతమందికి రిస్క్, ఒక ఫైబ్రాయిడ్ వచ్చిందంటే మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి, 5% ఎక్కువ రిస్క్ ఉంటుంది.
1: అంటే ఒకసారి ఫైబ్రాయిడ్ తీసిన మహిళలు చెకప్ అనేది
0: కంపల్సరీగా ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలండి.
1: డాక్టర్ గారు, ఇందాక లక్షణాలు మొదటిసారిగా చెప్పినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్నారు కదా, ఈ ఓవర్ బ్లీడింగ్ వల్ల మూత్రాశయానికి ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా, అలాగే కిడ్నీలకు కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల పీరియడ్స్లో ప్రాపర్ వెజైనల్ హైజీన్ గనక మెయింటైన్ చేయకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తాము. కానీ ఫైబ్రాయిడ్స్ ప్రాపర్ లొకేషన్ బట్టి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ చూస్తామండి. అంటే ఇప్పుడు గర్భాశయ గడ్డలు లోవర్ పార్ట్ అంటే గర్భసంచి లోవర్ పార్ట్ నుంచి వస్తుంటే బ్లాడర్ మీద నొక్కుకుపోయి కొన్నిసార్లు దాని ప్రెషర్ పడి యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాపర్ వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేయటం, బేసిక్ యాంటీబయోటిక్స్ ఇవ్వటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం లాంటివి చెప్తాము. కానీ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతున్నా, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడుతున్నా దానికి శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ అనే

0: ఇవి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చికిత్స ఏ విధంగా ఉంటుంది?
1: డయాబెటిక్ వల్ల శస్త్రచికిత్సలో ఎటువంటి మార్పు ఉండదండి. కాకపోతే షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో మనం చూసుకుని, షుగర్స్ని కాస్త కంట్రోల్లో చేసుకుని, సర్జరీ టైంలో ఇన్సులిన్ మీద పెట్టుకోవటం వాళ్ళని షుగర్స్ కేర్ఫుల్గా మానిటర్ చేసుకుని, సర్జరీ నీడెడ్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేసి తొలగించాలండి.
0: మరి ఆపరేషన్ అయినాక వాళ్ళకి షుగర్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే,
1: హెచ్చు తగ్గులు రాకుండా షుగర్ని డైలీ ఇంట్లో మానిటర్ చేసుకోవటము, ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవటం, ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవటం, ఇవన్నీ చూసుకోవాలండి. ఇన్ఫెక్షన్లు కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.

0: చేసుకోవటం, ఇన్సులిన్ లెవెల్స్ని చూసుకోవటం, ఎండోక్రైనాలజిస్ట్తో మాట్లాడి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది.
1: అంటే మామూలుగా ఉన్న మహిళలకన్నా ఈ డయాబెటిక్స్లో ఉన్న మహిళలకి ఈ ఒకవేళ ఆపరేషన్ జరిగినట్లయితే మానడానికి కొంచెం టైం పడుతుందంటారా డాక్టర్?
0: షుగర్స్ కంట్రోల్లో ఉన్నంత వరకు మానటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. షుగర్స్ ఫ్లక్చుయేటింగ్ ఉన్న, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కుట్లు మానటం, చీమ్ పట్టడం లాంటివి చూస్తాం.
1: మేడం, మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు సిజేరియన్ చేశారనుకోండి, వాళ్ళకి సిజేరియన్ అయిపోయాక ఫైబ్రాయిడ్స్ కనుక ఉన్నట్లయితే అది తీసివేస్తారు, రెండోసారి డెలివరీ అవ్వాల్సి వస్తే అది సిజేరియన్ చేయొచ్చా?
0: 99% రెండోసారి సిజేరియనే చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ సారి సిజేరియన్ అయ్యి గడ్డలు తీసి గర్భసంచి మీద ఆల్రెడీ ఘాట్లు, స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటి అప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భసంచి సైజ్ పెరిగి ఆ స్కార్స్ దగ్గర వీక్గా ఉంటుంది ఏరియా. అలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ చేస్తే గర్భసంచి కొంచెం ఆ ఏరియాలో వీక్ అయ్యి పగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని నార్మల్ డెలివరీ దాకా ట్రై చేయకుండా ప్లాన్డ్గా ఎలెక్టివ్ సిజేరియన్ అనేది చేసుకోవాలి.
1: ప్రతి మహిళ అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే పీసీఓడి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: అందరికీ ఒకటే టేక్ హోమ్ మెసేజ్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా పడుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ని తగ్గించుకోండి, లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయండి.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మహిళల్లో వచ్చేటటువంటి గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, వీటి గురించి మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలు, నమస్తే.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలో

0: ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే, క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్ళకలకలు, దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెంసేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని, పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము, ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
1: వనితావాణి విన్నారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi holds delegation-level talks with Indonesian President Prabowo Subianto in Jakarta. MOUs exchanged in several areas including critical minerals, technology, agriculture and maritime security. Prime Minister Modi conferred Indonesia's highest honor, Bintang Adipurna, of the Republic of Indonesia in Jakarta. Gujarat High Court upholds death sentence.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైమ్, హిందీ చిత్రగీతాలు.

0: టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ OTT యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మెసేజెస్ ద్వారా మీ ఆన్సర్ని తెలియచేస్తే వినిపించేస్తాను యువలయ కార్యక్రమంలో. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయలో అడిగేస్తున్నాను మొదటి ప్రశ్న. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ప్రశ్న ఇంకోసారి, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి.

ట్వంటీ ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. సారీ రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి శేషాద్రి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధ ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుభాని. నెల్లూరు నుంచి శ్యామ్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీరామ్దాస్ సంజాచారి, బ్రహ్మాచారి, చిలకమారి ఉపేంద్రాచారి వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతపెద్దన్న, లతా సుహాస్.

హోస్కోట్ నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, సమీనా నెల్లూరు నుంచి, గుండుగోలను కొనుక్కున్న రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ ఎవరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సారీ రాంగ్ ఆన్సర్ పంపించారు అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో అత్తిలి నుంచి కేశవరావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. అనంతపురం నుంచి అనురాధ, నాగార్జున, లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష, శ్యామల, అయాన్సీ, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ. కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి. గుడ్ ఈవినింగ్ అంటూ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బన్ నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ రిపీట్ చేయాలి. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మా పద్మావతి. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. ప్రశ్న ఇంకోసారి, ఆల్రెడీ చెప్పాను, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది ప్రశ్న. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి FMS సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలదేవి, రాజవోలు గ్రామం. రాంగ్ ఆన్సర్ పంపించారు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మి, నరసమ్మ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అదన్నమాట సంగతి. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్లో 7 సార్లు, వన్డే ప్రపంచ కప్లో కూడా 7 సార్లు విజయం సాధించడం విశేషం అన్నమాట. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ రెండవ ప్రశ్న.

బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

ప్రశ్న ఇంకోసారి. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ఇది ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఇందాక అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ.

ఎవరైనా అరుణ్ కుమారి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెట్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ, నరసమ్మ, మోహన్ కృష్ణ. నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శేషాద్రి. కరెక్ట్ ఆన్సర్తోనే ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మల్లీశ్వరి, ఫణీంద్ర. మార్కపురం నుంచి రాంగన్స్ రండి, ఒకసారి చెక్ చేసుకోండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. నాగమణి, ఒంగోలు నుంచి. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి. రాధ, ఖమ్మం నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజయ్చారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స, వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి, భారతి, అనంతపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. ఇంకా మస్తాన్ సాహెబ్, ఢిల్లీ నుంచి. దైదభిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు ఇప్పటి వరకు. రాంగ్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం, శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, ఐఎన్సీ సియోనా నాగట్పండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్తో లతా, సుహాస్ హోస్కోట్ నుంచి. అగైన్ రాంగ్ ఆన్సర్తో మాణిక్యాల రావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి వరుసగా రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. రాంగ్ ఆన్సర్ని నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి, కొత్తగూడెం నుంచి. సమీనా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో కిలారి రాంబాబు, నీలిమ, పార్థివ్, రాహిత్య గుండుగొల్లం నుంచి. ఇంకా పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే జై బాలన్, తమిళనాడు నుంచి. మీ పేరు ఏది? ఆన్సర్ అయితే కరెక్ట్ అండి, మీ పేరు అదేనా? ఒకసారి చూడండి. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకూర్తి సుబ్బారావు, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుంచి. సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా

రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు? ప్రసాద్ బాబు, కోబాల్ట్ పేట గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవేణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరి బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి. తుమ్మా పద్మావతి, బేటపాలెం, రామనగర్ నుంచి. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, బగ్గ శివయ్య, ముంత పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లీశ్వరి, మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి మస్తానయ్య. ఓకే, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధరావు, శోభరాణి, శోభరాణి హసన, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్, వజ్రప్ కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, యడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేశవరావు అత్తిల్ నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లెం నుంచి, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. కట్ల సతీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. కేవి రావు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేయండి. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకి రామయ్య. రాంగ్ ఆన్సర్ అండి. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్, మొత్తం అన్నీ చదివేశాను. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని మెసేజెస్ వచ్చాయో, రాంగ్ ఆన్సర్లు కూడా అన్నీ మెసేజెస్ వచ్చాయి. ఇంతకీ విషయం ఏంటంటే, బకింగ్హామ్ ప్యాలెస్ లండన్ నగరంలో ఉంది. 1820 బకింగ్హామ్ ప్యాలెస్ను నిర్మించారు. అత్యంత విలాసవంతమైన ఈ ప్యాలెస్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా? 775 గదులు ఉన్నాయి ఈ ప్యాలెస్లో. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూద్దాం. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పేర్లు అయితే పంపించారు, ఆన్సర్ రాలేదు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్, బయటో కేసే హో?
3: టీక్ హూ అధ్యాపికాజీ.
4: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కు ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
3: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
4: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
3: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
4: పురాణే జమానామే, అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
3: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
4: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
3: జీ అధ్యాపికాజీ.
4: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావంకో యా విచారంకో దూసరం తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే

0: ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్ సే సూచనాయే మిల్తీ హీ, ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హే, దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖ్నా హే,
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక్ పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, అడ్రస్ రాయాలి. ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖ్నా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయ కే బారేమే లిఖ్నా చాతే హే ఉస్కే బారేమే లిఖ్నా హే, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాక ఛాత్రుహు అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాక ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాక ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాం, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణసే మై పాఠశాల ఆ నహి సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10/22 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖ్నా హే, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే,
1: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్రు హూ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాయిద్యం వింటారు, ఆది తాళం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా హరిహరన్ చిత్ర పాడిన ఆనంద్ చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

వినబోయే పాట అభిజిత్ సునీత పాడిన సదా మీ సేవలో చిత్రం నుంచి. కందికొండ రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్ జానకి పాడిన స్వర్ణకమలం చిత్రం నుంచి. ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి దాసరి నారాయణరావు రచన.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జూలై 1st వీక్ వచ్చేసింది. బయట చూస్తే చల్లటి జల్లులు, హాయిగా వీచే గాలి, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. కానీ ఈ వారానికి ప్రకృతి పరంగా ఒక ప్రత్యేకత ఉంది. అదే వన్ మహోత్సవ్ వీక్. 1950లో కేఎం మున్షి గారు మొదలుపెట్టిన ఈ మొక్కల పండుగ ఓన్లీ ఏదో ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది మన ఊపిరిని మనమే కాపాడుకునే ఒక అద్భుతమైన ఉద్యమం. నిజం చెప్పండి, ఈ మధ్య ఎండలు ఎలా మండిపోతున్నాయో గుర్తుందిగా. 45 డిగ్రీల ఎండలో బైక్ మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే చాలు అబ్బా, కాసేపు ఆ నీడను ఆగుదాం అనిపిస్తుంది కదూ. ఆ టైంలో మనకిచ్చే ఆ హాయిని ఏసీ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి నీడను ఇచ్చే చెట్లు ప్రస్తుతం మనకి తగ్గిపోతున్నాయి. వాటిని మళ్ళీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇవాళ రేడియోలో ఈ మాటలు వింటున్న మన యువవాణి లిసనర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వన్ మహోత్సవ్ వీక్లో కాలేజ్ గ్రౌండ్లోనో, మీ ఇంటి ముందు లేదా మీ వీధి చివరి ఖాళీ స్థలంలోనో కనీసం ఒక మొక్కనైనా నాటండి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మొక్క నాటడం అనేది ఫొటోసు సోషల్ మీడియా కోసం మాత్రమే కాకూడదు. మొక్క నాటడం అనేది ఒక బాధ్యత. నాటడం ఒక ఎత్తు అయితే దాన్ని బతికించడం ఇంకొక ఎత్తు. మనం నాటిన చిన్న మొక్కకి నీళ్లు పోసి అది పెద్ద చెట్టు అయ్యేదాకా చూసుకోవడమే

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ప్రకృతిని పచ్చదనంతో నింపడం ఒక ఎత్తు అయితే, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పెద్ద తప్పును సరిదిద్దుకోవడం ఇంకో ఎత్తు. మనం పచ్చటి మొక్కలు నాటాలని మాట్లాడుకున్నాం కదా, కానీ మన ఇళ్లలోని డ్రాయర్లో అల్మరాలో సైలెంట్గా పడి ఉన్న కొన్ని వస్తువులు ఈ భూమిని, మనం తాగే నీటిని పొల్యూట్ చేస్తున్నాయి. అవేంటో తెలుసా? ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ వేస్ట్ అన్నమాట. నిజం చెప్పండి, మన ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పాత కీప్యాడ్ ఫోన్లు, ఖరాబ్ అయిపోయిన ఛార్జర్లు, పాత ఇయర్ ఫోన్స్, పనిచేయని పవర్ బ్యాంకులు ఎన్నెన్ని లేవు. ఎప్పటికైనా పనికొస్తాయిలే అని దాచి ఉంచుతాం, లేదా ఇల్లు క్లీన్ చేసినప్పుడు మున్సిపాలిటీ చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఇక్కడ మనం ఊహించిన నష్టం జరుగుతుంది. మనం వాడే ఈ ఎలక్ట్రికల్ వస్తువుల్లో లెడ్ అంటే సీసం, మెర్క్యూరీ అంటే పాదరసం లాంటి డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. వీటిని మామూలు చెత్తతో కలిపి పడేసినప్పుడు అది భూమిలో కలిసిపోయి మనం తాగే గ్రౌండ్ వాటర్ని, మనం ఊపిరి పీల్చే గాలిని ఘోరంగా పాడు చేస్తాయి. ఒక పక్క మొక్కలు నాటుతూ ఇంకో పక్క ఇలా ఈ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తే పర్యావరణాన్ని మనం కాపాడినట్టు ఎలా అవుతుంది చెప్పండి? పోనీ మన ఇంట్లో ఉన్న ఆ పాత వస్తువులన్నీ మనకైనా పనికొస్తాయా అంటే అదీ లేదు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం పాడైపోయిన మొబైల్ వైర్లు, తెగిపోయిన హెడ్ఫోన్స్, ఛార్జర్, పవర్ బ్యాంక్స్ ఇవన్నీ అల్మారా మూలలో పడి దుమ్ము కొట్టుకుపోతూ ఉంటాయి. వాటిని అలాగే ఉంచితే మన ఇళ్లకు పట్టిన డిజిటల్ వేస్ట్ అవుతుంది, అదే బయటపడేస్తే పర్యావరణానికి పెద్ద ముప్పు అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. చిన్న చిన్న చేంజెస్తోనే మనం పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ వన్ మహోత్సవ్ వీక్లో మొక్కలు నాటడంతో పాటు మన ఇళ్లను కూడా ఈ వేస్ట్ నుండి క్లీన్ చేద్దాం. ఫస్ట్ స్టెప్, సపరేట్ చేయండి. ఈ వీకెండ్ ఇల్లు సర్దుతున్నప్పుడు పనికిరాని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని ఏరి ఒక పాత కబోర్డ్లో కానీ లేక సంచిలో కానీ విడిగా పెట్టండి. దాన్ని మామూలు తడి చెత్త పొడి చెత్తతో అస్సలు కలపకండి. సెకండ్ స్టెప్, మీ ఫోన్ లేదా గ్యాడ్జెట్ ఇంకా కాస్తో కూస్తో పనిచేస్తుందనుకుంటే ఇంట్లో ఎవరికైనా ఇవ్వండి, లేదా అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయండి. ఒకవేళ అది అస్సలు పనిచేయని డెడ్ కండిషన్లో ఉంటే మీ ఏరియాలో ఉండే ఆథరైజ్డ్ ఈ వేస్ట్ కలెక్టర్స్కి కానీ రీసైక్లింగ్ సెంటర్స్కి కానీ ఇచ్చేయండి. అలాగే ఇప్పుడు చాలా కంపెనీస్లో పాత ఫోన్స్ ఇస్తే కొత్త ఫోన్స్ కూడా ఇస్తున్నారు, వాటిని వాడుకోండి. మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్గా పనిచేయడం ఎంత ముఖ్యమో, అది పాడైపోయాక దాన్ని అంతే స్మార్ట్గా బాధ్యతగా వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం పడేసే 1 టన్ను ఫోన్లు లేదా ల్యాప్టాపుల నుండి తీసే బంగారం 1 టన్ను బంగారు గని నుంచి తీసే బంగారం కంటే ఎక్కువ అని సర్వేస్ చెప్తున్నాయి. అంటే మనం విలువైన వనరుల్ని చెత్తలో వేసి తగలబెడుతున్నాం. అలాగే మన ఫోన్లో వాడే ఒక చిన్న లిథియం అయాన్ బ్యాటరీ లీక్ అయ్యి భూమిలో కలిస్తే అది దాదాపు 60,000 లీటర్ల స్వచ్ఛమైన నీటిని పొల్యూట్ చేయగలదు. ఈ వేస్ట్ని ఓపెన్గా తగలబెట్టడం వల్ల డయాక్సిన్స్ లాంటి ప్రమాదకరమైన గ్యాస్ గాల్లో కలుస్తాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలకే కాకుండా క్యాన్సర్కి కూడా

కత్తిరిస్తాయి. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదో ఒక పాత ఛార్జరే కదా అని డస్ట్బిన్లో పడేస్తాం, కానీ ఇందులో ఓన్లీ 20% కంటే తక్కువ మాత్రమే సరిగ్గా రీసైకిల్ అవుతుంది. మిగతాదంతా మన చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లోనో నదుల పక్కనో పేరుకుపోతుంది. రేపొద్దున వర్షాలు పడినప్పుడు ఆ చెత్తలో ఉండే కెమికల్స్ మెల్లగా భూమిలోకి ఇంకిపోతాయి. ఆ తర్వాత మనం తాగే బోర్ వాటర్ ద్వారా లేదా పంటల ద్వారా మళ్ళీ మన ప్లేట్లోకి, మన బాడీలోకి వస్తాయి. అంటే మనం పడేసిన పాయిజనస్ వేస్ట్ తిరిగి మనకే చేరుతుందన్నమాట. పాత ఫోన్స్, ల్యాప్టాప్స్లను రీసైకిల్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వాటిలో ఉండే పర్సనల్ డేటాను హ్యాకర్స్ దొంగలిచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ల్యాప్టాప్స్ని, ఫోన్స్ని సరైన రీసైక్లింగ్ సెంటర్స్కి ఇస్తే వాళ్ళు డేటాని పూర్తిగా డిలీట్ చేసి ఆ మెటల్స్ని మాత్రమే సేఫ్గా వాడుకుంటారు. మన దేశంలో చాలా చోట్ల ఈ వేస్ట్ని చిన్న చిన్న మురికివాడల్లో చేతులతో విరగొట్టి కరగతీస్తూ ఉంటారు. దీనివల్ల అక్కడ ఉండే చిన్నపిల్లల లంగ్స్ వ్యవస్థ, మెదడు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటున్నాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా తయారయ్యే ఈ వేస్ట్ బరువు ఎంతో తెలుసా? దాదాపు 5,000 ఈఫిల్ టవర్ల బరువుతో సమానం. అంత డిజిటల్ చెత్త మన భూమి మీద గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు రేడియోనో టీవీనో కొంటే అది పాడైపోయినా రిపేర్ చేయించి దశాబ్దాల పాటు వాడేవాళ్ళు. కానీ ఈరోజు మన జనరేషన్ ఫోన్ స్క్రీన్ మీద చిన్న గీతపడినా, మార్కెట్కి కొత్త మోడల్ రాకపోయినా పాతదాన్ని పక్కన పడేసి కొత్తదానికి షిఫ్ట్ అయిపోతున్నాం. ఈ యూజ్ అండ్ త్రో కల్చర్ మన లైఫ్ సైకిల్కి లగ్జరీ ఇస్తుందేమో కానీ మన పర్యావరణానికి మాత్రం పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ప్రకృతికి పచ్చటి ఆస్తినిద్దాం, భూమిని పాడు చేసే డిజిటల్ వేస్ట్కి చెక్ పెడదాం. ఈరోజే మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ బ్యాగ్స్ని రెడీ చేయండి. తడి చెత్త, పొడి చెత్తతో ఇలాంటి హానికరమైన వేస్ట్ని కలపకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం. కార్యక్రమంలో ఇప్పుడు దేవదాసు చిత్రం నుంచి కార్తీక్ సుజాత పాడిన పాటను వింటారు.

మంచి పాఠం అయితే విన్నారు కదా. అయితే ఇందాక పచ్చటి ప్రకృతిని కాపాడుకుంటూ ఈ డిజిటల్ చెత్తకి చెక్ పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుద్దాం. మన భూమి గురించి, చుట్టుపక్కల ఉండే పర్యావరణం గురించి ఎంత ఆలోచించినా రాత్రి అవగానే ఆకాశంలోకి చూస్తే మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్క స్వీట్ మెమొరీ, అదే మన చందమామ. చిన్నప్పుడు అమ్మ చేతి అన్నం ముద్ద తింటూ ఆకాశంలో చందమామను చూసి మురిసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మనందరికీ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా చందమామే. కానీ ఇవాళ మనం ఈ చందమామ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా? అక్కడ కూడా ఒక పెద్ద కథ నడుస్తుంది. చిన్నప్పుడు అమ్మ చూపించిన చందమామ ఓన్లీ ఒక అందమైన కథ మాత్రమే కాదు, మన భూమి ఉనికిని కాపాడే ఒక అద్భుతమైన రక్షకుడు కూడా. మనం కథల్లో విన్నాం చందమామ ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, అంతకు మించిన సీక్రెట్స్ దాని వెనుక ఉన్నాయని. మన లైఫ్లో ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రాత్రిపూట బాల్కనీలోనో మేడ మీదకో వెళ్ళి కాసేపు అలా ఆకాశంలో మెరుస్తున్న చందమామను చూస్తే మనసు తేలియకుండానే కొంచెం తేలికవుతుంది కదా. ఆ వెన్నెల ఇచ్చే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడా దొరకదు. కానీ సైన్స్ పరంగా చూస్తే చందమామ మనకి ఓన్లీ వెన్నెల మాత్రమే ఇవ్వట్లేదు, మన భూమిని బ్యాలెన్స్ చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ని కంట్రోల్ చేసేది చందమామే. ఒకవేళ చందమామ కనుక లేకపోతే భూమి మీద ఒకరోజు కేవలం 6 గంటల్లోనే ముగిసిపోతుంది. అంటే మనకు పగలు రాత్రి అనే టైం సరిగ్గా ఉండదు. సముద్రంలో వచ్చే అలల వెనుక ఉన్న పవర్ కూడా మన చందమామదే. అయితే ఇక్కడ మన ఆలోచించాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. ఒకప్పుడు చందమామ అంటే దూరంగా ఉండే ఒక చుక్క. కానీ ఇవాళ మన ఇస్రో సైంటిస్టులు చేసిన చంద్రయాన్ ప్రయోగాల తర్వాత చందమామ మనకి చాలా దగ్గరైపోయింది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళని చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి చందమామ రావే జాబిలి రావే అంటూ చందమామ దగ్గరికి మనమే వెళ్ళిపోయాం. అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయని ప్రపంచానికి మొదట చెప్పింది కూడా మన ఇండియానే. కానీ ఇక్కడ కూడా పర్యావరణానికి సంబంధించిన ఒక చిన్న కనెక్షన్ ఉంది. మనం భూమిని పాడు చేస్తున్నాం సరే, అంతరిక్షాన్ని కూడా వదలట్లేదు. చంద్రుడి మీదకు వెళ్ళిన పాత శాటిలైట్లు, రాకెట్ మొక్కలు స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష చెత్తగా మారిపోతున్నాయి. మనం ఇక్కడ ఈ వేస్ట్ని ఎలాగైతే క్లీన్ చేయాలి అని మాట్లాడుకున్నామో అలాగే అంతరిక్షంలో కూడా పొల్యూషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అయితే ఈ చందమామ ముచ్చట ఇక్కడతో అయిపోలేదు. మన పెద్దవాళ్ళు చందమామ మీద రకరకాల కథలన్నీ చెప్తే ఇప్పుడు మన సైంటిస్టులు అక్కడ మనుషులు బతకడానికి ఇల్లు ఎలా కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే 10 ఏళ్లలో చందమామ ఒక పర్మనెంట్ హ్యూమన్ బేస్ కాబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు.

కానీ ఒకసారి ఊహించుకోండి, భూమి మీదలాగా అక్కడ గాలి, నీరు, చెట్లు ఏమీ లేవు. అక్కడ అడుగుపెట్టే ఆస్ట్రోనాట్స్ కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీదే బతకాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భూమి మీద ఒక పూర్తి పరిమాణంలో పెరిగిన చెట్టు 4 మనుషులకి సరిపడా స్వచ్ఛమైన ఆక్సిజన్ని ఫ్రీగా ఇస్తుందని చెప్పుకున్నాం. చందమామ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రకృతి మనకిచ్చిన గాలి, నీరు ఎంత విలువైందో, వాటి కోసం వేరే గ్రహాల మీద మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చందమామ మనకి ఎప్పటికీ ఇలాగే తోడుంటాడు అనుకుంటే పొరపాటే. ప్రతి ఏటా చందమామ మన భూమి నుండి దాదాపు 3.8 సెంటీమీటర్ల దూరం జరిగిపోతున్నాడు. భూమి మీద భూకంపాలు వచ్చినట్టే చంద్రుడి మీద కూడా భూకంపాలు వస్తాయి. కాకపోతే అక్కడ మనలాగా టెక్టోనిక్ ప్లేట్స్ ఉండవు. భూమికి గ్రావిటేషనల్ పుల్ ఉండడం వల్ల చంద్రుడు ఉపరితలం మీద ఒత్తిడి పడి ఇలాంటివి వస్తాయి. అలాగే చందమామ మీద వాతావరణం లేకపోవడం వల్ల పగటిపూట ఎండ ఏకంగా 120 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తే రాత్రిపూట -130 డిగ్రీల కంటే కిందకు పడిపోతుంది. అయితే ఇవాళ మన సిటీస్లో స్కై స్క్రేపర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, కరెంటు స్తంభాలు,

0: గ్రావిటేషనల్ పుల్ ఉండడం వల్ల చంద్రుడు ఉపరితలం మీద ఒత్తిడి పడి ఇలాంటివి వస్తాయి. అలాగే చందమామ మీద వాతావరణం లేకపోవడం వల్ల పగటిపూట ఎండ ఏకంగా 120 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తే రాత్రిపూట -130 డిగ్రీల కంటే కిందకు పడిపోతుంది. అయితే ఇవాళ మన సిటీస్లో స్కై స్క్రేపర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, కరెంటు స్తంభాలు, లైట్స్, విపరీతమైన పొగమంచు, పొల్యూషన్ వల్ల ఆకాశంలో చందమామ సరిగ్గా కనపడమే గగనమైపోయింది. దీన్నే సైంటిఫిక్గా లైట్ పొల్యూషన్ అంటారు. మనం యూజ్ చేసే విపరీతమైన ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడి లైటింగ్ మసకబారిపోతున్నాయి. దీనివల్ల రాత్రిపూట ప్రయాణించే ఎన్నో పక్షులు, కీటకాలు తమ దారిని మర్చిపోయి చనిపోతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో చందమామ ఓన్లీ చూడడానికి మాత్రమే కాదు, అక్కడ మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చంద్రుడి మీద హీలియం 3 అనే ఒక అరుదైన వనరు విపరీతంగా ఉంది. కేవలం కొన్ని టన్నుల హీలియం 3 మన భూమికి గనక తీసుకురాగలిగితే ప్రపంచం మొత్తానికి కొన్ని 100 ఏళ్ల పాటు సరిపడా న్యూక్లియర్ ఎనర్జీ అంటే పొల్యూషన్ లేని కరెంటు తయారు చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అమెరికా, చైనా, ఇండియా లాంటి దేశాలన్నీ చంద్రుడి మీద రీసెర్చ్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. భూమి మనకు జన్మనిచ్చిన ఇల్లు అయితే చందమామ మనల్ని కాపాడే కిటికీ లాంటిది. ఆ కిటికీ వైపు చూస్తూ మనం ఇంటిని పచ్చదనంతో నింపుకుందాం. మన హృదయానికి అంత దగ్గరైన చందమామను చూస్తూ ఈ వన్మహోత్సవ వీక్లో రాత్రిపూట చల్లని వెన్నెలను ఎంజాయ్ చేయాలంటే పగటిపూట మనకు చల్లటి నీడనిచ్చే చెట్లు కూడా ఉండాలి. ఆకాశంలో చందమామ ఎంత అందంగా మెరుస్తుందో మన భూమి కూడా పచ్చదనంతో అంతే అందంగా మెరవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మొబైల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టి కాసేపు ఆకాశంలో చందమామను చూడండి. ప్రకృతి మనకిచ్చిన ఈ అందమైన లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, కార్యక్రమంలో ఇప్పుడు చందమామ చిత్రం నుంచి కార్తీక్, MM శ్రీలేఖ, నోయల్ పాడిన పాటను వింటారు.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama.

0: విన్నారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి ఇంట్రెస్ట్
1: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: आज इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है। ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है।
1: In Keralam, three people were killed in a landslide at the tunnel construction site near Kalladi in Mepadi, Wayanad, following heavy rainfall today. Nine workers who were trapped underground were rescued and shifted to the Government Medical College Hospital, Mepadi. Six others remain missing and are feared trapped beneath the debris. Rescue operations are continuing with teams from the fire and rescue services and disaster response agencies. A sub-inspector of police from Mepadi also sustained injuries during the rescue operation and has been admitted to hospital. The Keralam State Disaster Management Authority said the collapse occurred when debris accumulated during the excavation for the tunnel construction site slid down. Work at the site had been suspended on Monday due to incessant rain. Vehicles at the site were also buried in the landslide. Wayanad has been experiencing heavy rainfall since yesterday. A red alert has been issued for Wayanad and Kozhikode districts. In FIFA World Cup, defending champions Argentina will take on Egypt in round of 16 match in Atlanta tonight. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver. Belgium defeated United States 4-1 in the round of 16 clash in Seattle to secure their place in the quarterfinals of the tournament. Belgium will now face Spain in the quarterfinals at the Los Angeles Stadium on Friday. And that is the end of this news bulletin.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,076.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
5: ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం.
1: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని, అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళా క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చేవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది, ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విద్ ఇన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
1: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కెంజారాపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి

0: సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. వైశ్విక శాంతి స్థిరతాయై భారత ఇండోనేషియా దేశయోర్ రణనీతిక సంధి సుదృఢీకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఆహ్వానం. జకార్తాయాం ఇండోనేషియా సంసదః సంయుక్త సత్రం చ సంబోధితవాన్. భారత ఇండోనేషియా దేశయోర్మధ్యే మహత్వపూర్ణ ఖనిజ నవోన్మేషి ప్రౌద్యోగికీ కృషి అథ సాముద్రిక సురక్షా ఇత్యాదిషు వివిధ విషయేషు ప్రముఖ సంధిపత్రాణి పరస్పరం వినిమయీకృతాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బింతంగ్ ఆదిపూర్ణ ఇత్యుపాధినా సమలంకృతః. కేరళరాజ్యస్య వయనాడ్ జనపదే ఏకస్మిన్ సురంగ మార్గ నిర్మాణ స్థలే సంజాతేన దారుణ పంకపాతేన త్రయః జనాః పంచత్వే విలీనాః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వసూచనానుగుణం ఆగామిషు త్రిషు దినేషు దేశస్య విభిన్నేషు ప్రాంతేషు విశేషతః గుజరాత్, హర్యాణా, పంజాబ్ అథ రాజస్థానస్య చ కేషుచిత్ క్షేత్రేషు ప్రావృత్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయే తృతీయే ద్వంద్వే భారతం అద్య రాత్రౌ నాటింగం నగరస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యస్య ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే. अथ वार्ताः विस्तरेण. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना जकार्तानगरे इण्डोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियान्तो इत्यनेन सह द्विपक्षीयसम्बन्धं सुदृढं कर्तुं सहैव द्वयोः देशयोः व्यापकरणनीतिकसन्धेः कृते नूतन ऊर्जां प्रदातुं प्रतिनिधिमण्डलस्तरीयं विचारविनिमयम् अकारि. द्वयोः राजनेत्रोः समुपस्थितौ रक्षा, महत्वपूर्ण खनिज, कृषि, सामुद्रिक सहयोग, नवोन्मेषी, प्रौद्योगिकी इत्यादिषु विविध क्षेत्रेषु अनेकानि सन्धिपत्राणि हस्ताक्षरितानि. उभाभ्यां नेतृभ्यां जकार्ता नगरे भारतीय प्रबन्ध संस्थान बेंगलुरु इत्यस्य एकां नूतनां शाखां संस्थापयितुं सहमति च व्यक्तीकृता. सम्भाषणावधौ उभाभ्यां भारत इण्डोनेशिया व्यापक रणनीतिक सन्धि सुदृढीकरणाय स्वकीया प्रतिबद्धता पुनः संशोधिता. जकार्तायां राष्ट्रपतिना प्रबोवो इत्यनेन सह संयुक्त वार्ताहर सम्मेलनं संबोधयन् प्रधानमंत्री मोदी प्रावोचत् यत् परस्परं

0: स्य पर्यावरण तन्त्रस्य च आमूलं परिवर्तनाय कश्चन अत्यन्तं महत्वपूर्णः अभिनव प्रयासो वर्तते। केन्द्रीय जनजातीय कार्य मन्त्रालयेन जूएल ओरम इत्यनेन जनजातीय विकासाय ज्ञानस्य नवान्वेषणस्य साक्ष्याधारित नीति निर्माणस्य च यंत्ररूपेण जनजातीय अनुसंधान संस्थानां सुदृढीकरणाय नूतन दृष्टिः उद्घाटिता वर्तते। केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान अद्य 20,000 कृषि उद्यमिन 20,00,000 कृषकान् सशक्तीकर्तुं प्रगति परियोजनायाः शुभारंभम् अकरोत्। निर्वाचनायोगेन बिहार गुजरात मध्य प्रदेश राज्यानां त्रिविधानसभासनानां उपनिर्वाचनेभ्यः अधिसूचना प्रख्यापिता। भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैरन्त्य प्रावृषे उत्तर अरब सागर गुजरात इत्येतयोः अन्येषु केषुचित् भागेषु तत्रैव हरियाणा पंजाब राजस्थान इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूला वर्तते। अद्य तटीय कर्नाटकस्य गुजरातस्य कोंकणस्य गोवा राज्यस्य मध्य महाराष्ट्रस्य च केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विज्ञानेन विभागेन पूर्वानुमानितम्। पुरुष क्रिकेट प्रतिस्पर्धायाम् अद्य रात्रौ नॉटिंघम इत्यस्य ट्रेंट ब्रिज इत्यत्र पंच स्पर्धानां श्रृंखलायाः तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतीय दलं इंग्लैंड दलं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వేములకోట గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన చెస్ క్రీడ విశేషాల గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యగుణం ఈ అంశం గురించి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో మేకల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేమడిగే 10 ప్రశ్నలకు శ్రోతల ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 8:00

30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పద్మశ్రీ అందుకున్న మహిళలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం సంఘసేవిక ఈశ్వరీభాయ్, ఈ అంశం గురించి శ్రీమతి జి రాజేశ్వరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు.

0: பொப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది 2 దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूँ. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल 2 देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षणा, समुद्र भद्रता, वाणिज्यम, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో

0: పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మా కే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: ఈ 6300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కీ సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మా కే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సెమలు కార్యక్రమంలో మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ టి నీరజ గారితో పరిచయం వింటారు.
1: మన ఆంధ్రప్రదేశ్ చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేపల విషయానికి వచ్చినట్లయితే గనక వాటి సాగులో రైతులందరూ కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వాటి ఆరోగ్య విషయంలో, అంటే వాటికి పరాన్నజీవుల వల్ల కొన్ని రకాల వ్యాధులు సోకుతూ ఉంటాయి. అలాగే వాతావరణ ప్రభావం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు సోకి వాటిలో ఎక్కువగా మరణాలు సంభవించడం, దాని ద్వారా రైతులు నష్టపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: किसान वाणी।
1: किसान वाणी व्यवसायदारुल कार्यक्रमम्। ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ।

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కందిలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వేములకోట గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీజీ ఆదినారాయణ రెడ్డి.
1: అపరాలలో దీర్ఘకాలిక పంట, ప్రధానమైన పంట కంది. ఈ కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలి అంటే, మంచి నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవాలి అంటే ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా విత్తనం మోతాదు విషయంలో ఎంత మోతాదు విత్తనాన్ని వాడుకోవాలి, విత్తనాన్ని ఏ విధంగా శుద్ధి చేసి వేసుకున్నట్లయితే ప్రాథమిక దశలో తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, కలుపు లేకుండా ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా సస్యరక్షణలో ఎలాంటి మెలకువలు పాటిస్తే చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి వేములకోట గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ కంది పంట సాగు గురించి రైతులకు మరింత సమాచారాన్ని అందిద్దాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: అపరాలలో మనమే ఎక్కువ దిగుబడులు సాధించి మన ఉత్పత్తులను మనమే వాడుకోవాలి, దిగుమతులు తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ అపరాల సాగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అపరాలలో ప్రధానమైనది కంది. ఈ కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎటువంటి యాజమాన్యాన్ని అనుసరించాలంటారు?
2: రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఎల్నినో అంటే అధిక వర్షాలు పడవచ్చు లేక తక్కువగా అయినా పడవచ్చు, అందుకనే ఆరుతడి పంటలు వేసుకుంటే మనకి నీరు ఎక్కువగా అవసరమైన పంటలైన వరి, మిరప ఇటువంటివి కాకుండా తక్కువ నీటిని ఉపయోగించుకునే చిరుధాన్యాలు ఆరుతడి పంటల్లో సాగు చేయమని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. మెట్ట పంటలైన కందిని సాగు చేస్తే రైతులకు ఎక్కువ నీటిని ఉపయోగించుకోకుండా అవసరమైన సమయంలోనే ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.
1: మేడం, మరి ఈ కంది పంట వేసుకోవాలంటే విత్తనం మోతాదు ఎంత వేసుకోవాలి? చాలా మంది విత్తనం మోతాదు విషయంలో కొంతమంది ఎక్కువగా వేస్తుంటారు, కొంతమంది తక్కువగా వేస్తుంటారు. ఎకరాకు సరిపడా విత్తనం మోతాదు ఎంత వేసుకుంటే ఒత్తు మొక్కలు పడకుండా పంట బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉందంటారు?
2: విత్తనం మోతాదు ఖరీఫ్ సీజన్ లో 2 నుంచి 3 కేజీల విత్తనం పడుతుంది. అదే రబీ సాగులో 6 నుంచి 8 కేజీల విత్తనం పడుతుంది. ఎందుకు రబీలో ఎక్కువ సాగు చేయవలసి వస్తుందంటే, ఖరీఫ్ సీజన్లో మనకి పూత దశకు రావడానికి సమయం చాలా ఉంటుంది. అదే రబీ సీజన్కి వచ్చేసి పూత సమయం దగ్గరగా ఉంటుంది అన్నమాట. అందువల్ల

0: రబీలో ఎక్కువ విత్తనం మోతాదు వేయవలసి ఉంటుంది. ఖరీఫ్లో తక్కువ విత్తనం వేసుకోవడం వల్ల ఏంటంటే పంట ఎక్కువగా పెరిగి కొమ్మలు కాయలు ఎక్కువగా వస్తుందన్నమాట. రబీ సీజన్కి పూత సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరికి, అందువల్ల ఎక్కువ విత్తనం వేసుకుంటే రెండు సమానంగా వచ్చే దిగుబడి అవకాశం ఉంటుంది.
1: ఏ పంట అయినా సరే వేసే ముందుగా విత్తన శుద్ధి చేసుకుని వేసుకుంటే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉందంటుంటారు. మరి ఈ కంది వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, విత్తన శుద్ధి చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు?
0: ఏ పంట సాగు చేయాలన్నా రైతు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే తెగుళ్ళు కానీ పురుగులు కానీ మనకు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట. అందులో ముఖ్యంగా తెగులు మందును చేసిన తర్వాత పురుగు మందుని, తర్వాత అదేవిధంగా రైజోబియం కల్చర్ను కలిపి చేయడం వల్ల తెగులును అరికట్టవచ్చు, పురుగును అరికట్టవచ్చు. రైజోబియం కల్చర్ ద్వారా చేయడం ద్వారా ఏంటంటే మనకి వేరు బుడుపుల్లో నత్రజని స్థిరీకరించబడి ఎక్కువగా ఉంటుందన్నమాట. నత్రజనిని అవసరమైన సమయంలో మొక్క ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కందిలో తెగులు నివారణకు కార్బండిజమ్ను 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ను 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే పురుగు మందులైతే ఇమిడాక్లోప్రిడ్ను 5 ml 1 kg విత్తనానికి కలిపి విత్తుకోవాలి. ద్రవరూప రైజోబియం కల్చర్ను 1 kg విత్తనానికి 10 ml కలిపి విత్తితే దిగుబడి అధికంగా పొందవచ్చు. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: అధిక దిగుబడులు సాధించాలంటే ఆ పంటకు తగినటువంటి సత్తువ కూడా అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కందిలో మంచి దిగుబడులు చూడాలి అంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే పంటలో అధిక దిగుబడులు మనం చూడవచ్చంటారు?
0: ఏ పైరు సాగు చేయాలన్నా ముందుగా దుక్కిలో పశువుల ఎరువు 2 టన్నులు 1 ఎకరానికి వేసుకోవాలి ఎండాకాలం సమయంలో. అదేవిధంగా ఏ ఎరువు వేసుకోవాలన్నా ముందుగా రైతులు ఎండాకాలం సమయంలో భూసార పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. దాని ఫలితాల ఆధారంగానే మనం ఎరువులు వేసుకోవాలన్నమాట. కందికి ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటే ఖరీఫ్లో 8 kgల నత్రజని అవసరమవుతుంది. రబీ సీజన్లో 16 kgల నత్రజని అవసరమవుతుంది. భాస్వరం ఖరీఫ్ అయినా రబీ అయినా 2 సీజన్లో 20 kgల భాస్వరం మొక్కకు మనం అందించాలి. అంతర పంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువుల మోతాదు మారుతూ ఉంటుంది. 1 ఎకరానికి 20 kgల జింక్ సల్ఫేట్ను, 10 kgల సల్ఫర్ను, 2 నుంచి 4 kgల బోరాక్స్ను తప్పకుండా వేసుకోవడం ద్వారా గింజ నాణ్యత కలిగి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఎకరానికి 5 kgల ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజాను 200 kgల పశువుల ఎరువుతో కలిపి విత్తనం కింద పడేటట్లు వేయటం వలన మొక్కలకు నీటి ఎద్దటిని తట్టుకోగల శక్తి, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు, హార్మోన్లను అందిస్తుంది. తప్పకుండా రైతులు ఫామ్ను కూడా ఉపయోగించుకోవాలి. విపరీతమైన రసాయన ఎరువులు వాడకుండా జీలుగ, జనుము, పిల్లి పెసర ఇటువంటివి కూడా తొలకరి వర్షాల సమయంలో వేసుకోవడం ద్వారా కొంతవరకు నేలకు జీవన ఎరువులను అందించడానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను ముందుగా వేసుకొని తరువాత మనం పంటను సాగు చేస్తే నేల సారవంతం పెరగడంతో పాటు మనకు నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేసుకోవడం వలన పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందులో పండిన ఆహారాన్ని తినడం ద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందువల్ల ఎక్కువగా ఎరువులను వాడకుండా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సేంద్రీయ వ్యవసాయం చేయాలని రైతులకు తెలియజేస్తున్నాను.
1: కలుపు అనేది ప్రధానంగా సమస్యగా ఉంటుంది. కలుపును అశ్రద్ధ చేస్తే ప్రధాన పంట గిడసపారిపోవడమే కాకుండా కలుపు చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. ఈ కలుపును నివారించుకోవాలి, ప్రధాన పంటకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంటే మొదటి నుంచి కలుపు తీతలు ఏ విధంగా చేపడితే పంట ఇబ్బంది పడకుండా నాణ్యంగా పెరగడానికి అవకాశం ఉందంటారు? అంటే మనం పెట్టిన సత్తు అంతా కూడా ఈ కలుపే తీసేసుకుంటుంది కాబట్టి కలుపు యాజమాన్యం ఏ విధంగా తీసుకోవాలి?
0: ఏ పంటకైనా కలుపు ప్రధాన సమస్యగా ఉంటుందండి. మనం కందిలో విత్తనం విత్తిన వెంటనే పెండి మితాలిన్ను 30%ను 1 ఎకరాకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా హాలాక్లోర్ను 1 లీటర్ను 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డి జాతి మొక్కలైన ఊదా, చిప్పెర మరియు గరిక వంటి కలుపును నివారించడానికి టర్గా సూపర్ను 400 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నాయడల ఇమిజితా పైర్ను పర్షూట్ 300 ml 1 ఎకరాకి

0: గొంగళ్ళన్నింటిలో నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైతులు పురుగు మందును పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. కలుపు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. వాటిని వెంటనే అంతర సేద్యం చేయించుకుంటూ కలుపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు ఎక్కువగా ఉంటే చీడపీడలు ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చీడపీడలు ఎక్కువగా రావడం వల్ల మనం దాని మీద పెట్టుబడి ఖర్చును పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కలుపును నియంత్రించుకుంటూ ఉండాలి. అలా చేయడం వలన పెట్టుబడి తగ్గడంతో పాటు లాభం ఎక్కువగా వస్తుంది.
1: ఏ పంటకైనా సరే ప్రాథమిక దశ నుంచి నూర్పిడి దశ వరకు అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. మరి ఈ కంది పంటలో ఏ రకాల పురుగులు, ఏ రకాల తెగుళ్లు వచ్చేదానికి అవకాశం ఉంది? ఈ చీడపీడల నివారణకు ఎటువంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు?
0: చీడపీడలు ఏ పంటకైనా ఆశిస్తాయి. తగిన చర్యలు తీసుకోకపోతే పంట నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా కందిలో శనగపొచ్చ పురుగు ఎక్కువగా వస్తుంది. వర్షాకాలం వర్షాలు పడి ఆగిన తర్వాత పురుగు వృద్ధి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. గొంగళి పురుగులు మొదట ఆకుల పత్రాహారతాన్ని లేదా పూ మొగ్గల రేకులలోనికి గోకి తింటాయి. పెద్ద పురుగు ఆకులను మొగ్గలను కాయలను తొలచి నష్టపరుస్తుంది. పూత దశ నుండి లేత పిండ దశలో ఆశించి కాయ లోపల ఉన్న విత్తనాన్ని తినేస్తుంది. కాయపై గుండ్రని రంధ్రాలను చేసి దానిలో సగభాగంలోనికి చొప్పించి మిగిలిన వెనక భాగం బయటకు పెట్టి కాయలోని గింజలను మొత్తం డొల్ల చేసి కాయని నాశనం చేస్తుంది. ఒక కాయను తిన్న తర్వాత మరొక కాయను ఆశించి పంటను ఎక్కువగా నష్టం చేస్తుంది. ఇక నివారణ విషయానికి వస్తే వేసవిలో లోతు దుక్కులు చేయాలి. ఎర్రపంటలుగా బంతి పొలంలో అక్కడక్కడ వేయాలి. ప్రతి 9 వరుసలకు 1 వరుస పొద్దుతిరుగుడును అంతర పంటగా వేయాలి. 4 వరుసలు జొన్న మొక్కజొన్న పంటలను రక్షక పంటగా వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలను 10 చొప్పున మరియు పక్షి స్థావరాలను 20 నుంచి 30 చొప్పున అమర్చాలి. పూత దశలో క్లోరీఫైరిఫాస్ను 2.5 ml లేక డైమిథోయేట్ను 2.5 ml పిచికారీ చేయాలి. కాయ దశలో నవల్యూరాను 1 ml లేదా ఎమామెక్టిన్ బెంజాయిడ్ను 0.4 grams పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సా కార్బు 1 ml లేదా స్పైనోసాడ్ను 0.3 ml లేదా లాండా సాహెలోత్రను 1 ml లేదా డెల్టా మెత్రేను 0.9 ml 200 లీటర్ల నీటిలో కలిపి మందులు మార్చి మార్చి వారము రోజులకోసారి పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసుకుంటే శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. ఇకపోతే మార్కా మచ్చల పురుగు పంటను ఆశించి నష్టపరచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి ఉంటుంది. ఈ పురుగు 5 దశల్లో పెరుగుతుంది. మొదటి 2 దశల్లో పూ మొగ్గలలో ఆశించి తినేస్తుంది. తరువాత దశల్లో లద్దె పురుగు ఆకులను పూతను పిండెను కాయలను అన్నిటినీ గూడు చేసి గూడు లోపల ఉంటూ విత్తనాన్ని తిని కాయలను డొల్ల చేస్తుంది. కాయలను తొలచిన రంధ్రం వద్ద దీని రెట్టలు ఉంటాయి. ఈ పురుగు ఎక్కువ కాలం గూడులో ఉండడం లేక కాయ లోపల పెరగడం వలన అదుపు చేయడం కష్టం అవుతుంది. నివారణకు లింగాకర్షణ బుట్టలను 1 ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను 1 ఎకరానికి 20 నుంచి 30 రోజుల వయసులోపు అమర్చవలను. పైరు కల్లె దశకు రాకముందు నుండే జాగ్రత్తలు చేపట్టాలి. పంట వేసిన 30 రోజుల నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి వేప గింజల కషాయంను వేప నూనె పిచికారీ చేయాలి. 1 ఎకరానికి 1/2 లీటర్ను పిచికారీ చేయాలి. తొలి దశల్లో క్లోరీఫైరిఫాస్ను 2.5 ml డైమెథోయేట్ను 2 ml పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మార్కా మచ్చల పురుగును నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకు చుట్టు పురుగు ఉధృతి కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కంది పెరిగే దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీనిని మనం నివారించుకోవాలంటే క్లోరీఫైరిఫాస్ను 2.5 ml లేక క్వినాల్ఫాస్ను 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తదుపరి ఎక్కువగా మనం కందిలో గమనించేది కాయ ఈగ. ఈ కాయ ఈగ ఎక్కువగా ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. తల్లి పురుగు లేత పిండ దశలో కాయపై గుడ్డు పెడుతుంది. పిల్ల పురుగులు కాయకు రంధ్రం చేసుకొని కాయ లోపల ఉండి గింజలను తినేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లో కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటికి వస్తుంది. కాయ లోపల భాగంపై గోధుమ రంగు మచ్చ ఏర్పడుతుంది. ఎండిన కాయలపై సూది మనరంధ్రం కనిపిస్తుంది. నష్టపరిచిన కాయల్లో గింజలు ముడుచుకొని మరియు చారలు కలిగి పాక్షికంగా తినడం కనిపిస్తుంది. నివారణకు పిండ దశలో వేప నూనెను 10,000 ppm

0: కలిగిన వేప నూనెను 1/2 ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. దీని వలన తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా ఆపవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథయేట్ను 2 ml, ఇమామెక్టిన్ బెంజాయిని 0.4 ml, గింజ గట్టిపడే దశలో డైమిథయేట్ను 2 ml లేక ఎమామెక్టిన్ బెంజాయిట్ను 0.4 grams లేక ఇండాక్సా కార్బ్ను 1 ml లేక స్పైనోసాడ్ని 0.3 ml, వీటిలో ఏదో ఒక దానిని పైరుపై పురుగు కనిపించిన వెంటనే పిచికారీ చేసుకోవడం మంచిది. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే లాండా సైహలోత్రిన్ ప్లస్ క్లోరాంట్రానిల్ పిచికారీ చేయాలి. ఈ పంటలో తెగులు విషయానికి వస్తే ఎక్కువగా వెర్రి తెగులు ఎక్కువగా ఆశిస్తూ పంట నష్టాన్ని కలిగిస్తుంది. ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులుగా విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. దీని నివారణకి ఎలాంటి మందులు లేవు. దీని నివారణకు ముందస్తు చర్యగా వేప నూనెను ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. పైరు 30 నుంచి 40 రోజుల వయసు వరకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకంను కలిపి పిచికారీ చేయాలి. 60 నుంచి 70 రోజుల వయసు పైరుపై ప్రాపర్ గైడ్ 2 ml లేక పైరాక్సిమేట్ను 1.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 8719 మరియు ICPL 85063 అలాగే BSMR 736 మరియు 105 రకాలను సాగు చేసుకోవాలి. ఈ రకాలను సాగు చేయడం ద్వారా వెర్రి తెగులను అరికట్టుకోవచ్చు.
1: అపరాలలో ప్రధానమైనటువంటి కంది సాగులో ముఖ్యంగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, ఏ రకాలు వేసుకోవాలి, ప్రధానంగా కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి, ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితోటి పంటలు పండించుకునేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వేములకోట గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్య భారతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: జానపద గీతం విందాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వనమహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వనమహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షోరక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతం మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగర వన యోజన. ఈ నగర వన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలు కూడా

ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి, ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడఅడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాను నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడఅడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడఅడవులను పరిరక్షించడము, అదే విధంగా మడఅడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. తర్వాత కేంద్ర ప్రయోజన పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ను గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణను కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదేవిధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదేవిధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకుని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గుంతలు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గుంతలను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ బాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ, అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము, ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాలను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని

0: హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ను, సిబిఐటి సెంటర్స్ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా, ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కాని, అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన చెస్ క్రీడ విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్

తెలుసుకుందాం రండి. శీర్షికన ఈరోజు శ్రోతలు తెలుసుకోబోతున్న అంశం చెస్ క్రీడ విశేషాలు. ప్రస్తుతం మనం ఆడుతున్న చదరంగం లేదా చెస్ క్రీడ భారతదేశంలోనే జన్మించింది. సుమారుగా 1500 సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యం కాలంలో చతురంగ అనే పేరుతో ఈ ఆట ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అనేక మార్పులకు లోనై నేటి ఆధునిక రూపం సంతరించుకుంది. ఇది దాదాపు 6వ శతాబ్దంలో భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. చతురంగ అంటే సైన్యంలోనే 4 విభాగాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు మరియు పదాతిదళం, లేదా దీన్నే కాల్బలం అని కూడా పిలుస్తుంటారు. పాచికలు ఉపయోగించి 4 ఆటగాళ్లు ఈ ఆటను ఆడేవారు. వ్యాపార మార్గాల ద్వారా ఈ ఆట భారతదేశం నుండి పర్షియా దేశానికి చేరుకుంది. అక్కడ ఈ క్రీడను షత్రంజ్ అని పిలిచేవారు. పాచికలను ఆడటం మానేసి ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఆడే విధానం ఇక్కడే మొదలైంది. షా రాజ్ షామత్ అనగా రాజు చిక్కుల్లో పడ్డాడు లేదా చనిపోయాడు. దీని నుండే చెక్మేట్ అనే పదం రూపాంతరం చెందింది. ఈ పదాలు పర్షియన్ భాష నుండి వచ్చాయి. 15వ శతాబ్దంలో ఈ ఆట పర్షియా నుండి యూరప్ దేశాలకు, ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్ దేశాలకు చేరింది. అటు తరువాత రాణి మరియు ఏనుగులకు అపరిమితమైన అధికారాలను ఇచ్చి ఆటను మరింత వేగంగా మార్చారు. 19వ శతాబ్దంలో ఈ ఆటకు సంబంధించి అంతర్జాతీయ టోర్నమెంట్లు మొదలయ్యాయి. 1924లో ప్యారిస్లో ఫిడే అనే అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఏర్పడింది. ప్రస్తుతం చెస్లో అత్యున్నత స్థాయి గ్రాండ్ మాస్టర్ భారతదేశానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్. ప్రపంచ ఛాంపియన్గా నిలిచి దేశానికి ఎంతో పేరు తెచ్చారు. ఆ తర్వాత ప్రజ్ఞానంద, గుకేష్, అర్జున్ ఇరిగేషి వంటి తెలుగు మరియు భారతీయ యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. చెస్ లేదా చదరంగం అన్నది ఇద్దరు ఆటగాళ్ల మధ్య వినోదాన్ని అందించే మరియు పోటీని రేకెత్తించే మేధో సంబంధిత క్రీడ. కొన్నిసార్లు ఈ క్రీడను పాశ్చాత్య లేదా అంతర్జాతీయ చదరంగం అని కూడా వ్యవహరిస్తుంటారు. భారతదేశపు మూలమైన పురాతన ఆటల నుండి పుట్టిన దక్షిణ ఐరోపా ఖండంలో 1200వ శతాబ్దపు 2వ అర్ధభాగంలో మరింత ఆదరణ పొంది ప్రస్తుత దశకు చేరుకుంది చదరంగం క్రీడ. చదరంగం ఆట అమెరికా సమయం 1 నిమిషంలోపు, ఆటకు పట్టే సమయం 10 నిమిషాల నుండి 60 నిమిషాలు, టోర్నమెంట్ గేమ్స్ సమయం 7 గంటల దాకా పట్టవచ్చును. చదరంగంలో ఎత్తులు, వ్యూహాలు ఉంటాయి. ఈ రోజున చదరంగం ప్రపంచ ఆటల్లో ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచవ్యాప్తంగా సుమారు 61 కోట్ల మంది చదరంగం క్లబ్లలోనూ, ఇంటర్నెట్లోనూ, ఇమెయిల్ ద్వారానూ ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీల్లో ఆడుతుంటున్నారు. చదరంగం ఆటాన్ని బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. ఈ ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మక కళా నైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును. ఈ ఆటకు నలుపు తెలుపు గళ్ళు కలిగిన ఒక బోర్డు మరియు నలుపు తెలుపు పావులు ఉంటాయి. ఒక ఆటగాడు తెలుపు పావులను, మరొక ఆటగాడు నలుపు పావులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్లపావులు, 16 నల్లపావులు అమర్చి ఉంటాయి. తెల్లపావులను ఒక ఆటగాడు నియంత్రిస్తే నల్లపావులను 2వ ఆటగాడు నియంత్రిస్తాడు. ఒకవైపు పావుల్లో 1 రాజు, 1 మంత్రి, 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 శకటాలు, 8 మంది బంట్లు ఉంటారు. మొదటగా సైనిక బలగం నేరుగా కదులుతుంది. ఎదుటి పావులను ఓడించేటప్పుడు మాత్రం ఏటవాలుగా కదులుతారు. ఏనుగులు నిలువుగా మరియు అడ్డంగా ఎదురుగా ఎటువంటి పావులు లేనప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాయి. గుర్రాలు ఒక ప్రత్యేకమైన ఎల్ ఆకారంలో కదులుతూ వెళతాయి. శకటాలు ఒకటి తెల్లగడుల్లో

0: మరొకటి నల్లగడలోను ఏటవాలుగా వెళతాయి. రాజు తను ఉన్న స్థానం నుండి అన్ని దిక్కుల్లోనూ మరొక గడికి మాత్రమే వెళ్ళగలడు. చదరంగం క్రీడలో ఏ దిక్కుకైనా వెళ్ళగలిగే ఏకైక బలగం మంత్రి మాత్రమే. సంప్రదాయ చదరంగం క్రీడలు 16వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. భారత్లో ఈ ఆటకు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. పర్షియా మీద దాడి చేసిన అరబ్స్ ఈ ఆటను ఐరోపాకి తీసుకెళ్లారు. నలుగురు ఆడే చదరంగం బోర్డుని 18వ శతాబ్దంలో కనిపెట్టారు. నలుగురు ఆడే చదరంగం బోర్డుకి 180 గడులు ఉంటాయి. ఇందులో ఎదురెదురుగా కూర్చునేవారు భాగస్వామ్యులు. వీరిద్దరూ కలిసి మిగతా ఇద్దరి ఆటగాళ్ల ఆట కట్టించాలి. ఒకరి ఎత్తును మరొకరు సూచిస్తే ప్రత్యర్థి అభ్యంతరం పెట్టవచ్చును. ప్రస్తుతం సాంకేతికత పెరిగాక భౌతిక బోర్డులతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలోనూ మిలియన్ల కొద్ది ప్రజలు చెస్ మ్యాచ్లను ఆడుతున్నారు. మీరింతవరకు చదరంగం క్రీడా విశేషాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: అనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరాం ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి శాంతి స్థిరత్వం సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చునే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో अपना नेचुरल पार्टनर मानता है. बियाक में सैटेलाइट ट्रैकिंग सुविधाएं लंबे समय से भारत के स्पेस प्रोग्राम को सहयोग देती रही है. भारत ने भी इंडोनेशिया के कई सैटेलाइट लॉन्च किए हैं और कैपेसिटी बिल्डिंग में अपना योगदान दिया है.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా

0: పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామస్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరూ 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
0: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన, 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరామ్ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రాఫీలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి ధర్మరాజు వెల్లడిస్తూ,
2: Thunderstorms with wind speed at 40 to 50 kmph very likely to occur at the isolated pocket over Andhra Pradesh, Gangetic West Bengal, Jammu Kashmir, as well as Jharkhand, Kerala and Lakshadweep, Rajasthan, West Uttar Pradesh. Thunderstorms, there is a strong surface winds likely to occur at the isolated places Andhra Pradesh,

0: కర్ణాటక, కేరళ అండ్ లక్షద్వీప్ తెలంగాణ రీజన్స్.
1: కేరళంలోని వాయనాడులో కొండ చెరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గల్లంతయ్యారు. వాయనాడు జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 మంది కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిలాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న చిత్రగీతం భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనకు జీవన్ థామస్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం కుబేరులు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: దిల్. ఈ చిత్రానికి శ్రీరామ్ ప్రభు చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్. గీత సాహిత్యం పెద్దాడమూర్తి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వేటూరి సుందరరామూర్తి గీత రచనకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా రాజేష్ పాడిన పాట వింటారు. చిత్రం జెమినీ.

మనసు మాట వినదు. ఈ చిత్రం నుండి కళ్యాణి మాలిక్, సునీత గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు కళ్యాణి మాలిక్.

ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పర్ల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపుర కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరుపాట్లు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మొదటగా అందుకున్న ఉత్తరం తేనె మనసులు సినిమా నుండి. ఘంటసాల పి సుశీల గారిలో పాడిన దివి నుండి భూవికి దిగివచ్చే పారిజాతమై నీవై నీవై పాటని ప్రసారం చేయమంటూ పాట రచన దాశరథి, సంగీతం కేవీ మహాదేవన్ అంటూ తెలియజేస్తున్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికశ్రీ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాటని ఈనాటి మన కార్యక్రమ ఆహ్వాన గీతంగా ఆహ్వానిద్దాం.

తాతయ్య ప్రేమలీలలు చిత్రం నుండి వెన్నెల్లో విన్నాను సన్నాయి రాగం పాటని ప్రసారం చేయమంటూ సంగీతం రాజన్ నాగేంద్ర అంటూ తెలియజేస్తున్నారు. ఈ ఉత్తరాన్ని పంపినారు పాలకొల్లు నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

0: యుగంధర్ చిత్రం నుండి ఒరబ్బా ఏసుకున్న కిళ్ళి పాటని ప్రసారం చేయమంటూ పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం అంటూ తెలియజేస్తున్నారు. మల్లాపూర్ హైదరాబాద్ నుండి ఉత్తరాన్ని పంపిన అనువల్ల మహేష్, రజని, నయన, రాజేశ్వరి, నాగరాజు, అనువల్ల హంసిని, హరిణి, మోక్షిత్, మణిదీప్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, అన్మల్ల శంకర్, కోరుట్ల మణిచంద్ర. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.
1: గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారా కిళ్ళి నవిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్లకు సలాం చేస్తాయి. ఏసుకున్న కిళ్ళి బుర్రబ్బా ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంత తిరిగెను మళ్ళీ ఒర్రబ్బా ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డ

కథ మారింది. ముళ్ళ కంపలో పడ్డాను రోయ్, నా కర్మ కాలింది. కత్తి మీది సామైంది రోయ్, సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిరిలో. ఇంకా నేనట్ట, ఇంకా నేనట్ట తప్పుకోను రోయ్. నిన్న సల్లెహయ్యేరు కన్ని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు తిన్నోణ్ణి.

ఉంది, అది బుర్ర బుర్రగుంది. ఎర్ర ఎర్రగుంది, అది బుర్ర బుర్రగుంది. ఎర్రెత్తించి కిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నే నెట్ట తట్టుకోను రోయ్ నిన్న సలే.

ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వచ్చింది. రాసిన వారు బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వారు కోరుతున్నారు జీవన తరంగాలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీలమ్మ పాడిన ఈ అందానికి బంధం వేశాను ఒకనాడు పాటని ప్రసారం చేయమంటూ తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాట.

జీవితం చిత్రం నుండి ఏమి మాయ చేసిపోతీవిరా నాగులు పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్య నగర్ సమాజ్ నుండి పంపిన శ్రోతలు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ కోరుతున్నారు. జీవితం చిత్రం నుండి మీరు కోరిన పాట అందుబాటులో లేదండి. ఆ పాటకు బదులుగా అదే చిత్రం నుండి మరొక పాటని ప్రసారం చేస్తున్నాం.

ఈనాటి మన కార్యక్రమంలో అందిన చివరి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి వచ్చింది. రాసినవారు మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల్ బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా. వారు కోరుతున్నారు మర్మయోగి చిత్రం నుండి పీలీల పాడిన నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాటని ప్రసారం చేస్తున్నాము.

మీరింతవరకు ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటల కార్యక్రమం గీతమాలిక విన్నారు. ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి శ్రోతలు, భాగవతోత్తములకు భక్తి నమోవాకములు. నేటి కథ హరిశ్చంద్ర నలోరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యార్జున అను సత్చక్రవర్తులు. ఆరుగురు చక్రవర్తులలో రెండవ వాడైన నలచక్రవర్తి యొక్క చరిత్రము ఈ కథ బాలాజీదాస విరచితము అయి సత్య ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చు సత్కథ. ఆధ్యాత్మిక చిత్తులై ఆకర్ణించి ఆనందవార్నిధిలో తేలి ఆ సకలాగము పూజితుని అనుగ్రహ పాత్రులై తరించగలరని అందరినీ కోరుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను.

పావన చరితులారా, సకల సంపదలకు సన్మార్గ వర్తనులకు పరోపకార పారిణులకు పరాక్రమవంతులకు శీల సుగుణవతులైన సాధ్యులకు నిలయమైన నిషిధానగరమునకు సూర్యకుల సంజాతుడు వీరసేన పుత్రుడు నలమహారాజు ధర్మబద్ధముగా ప్రజాను రంజకముగా పరిపాలన చేయుచుండ, ఒకనాడు సాయం సంధ్యవేళ ప్రమదావనమున విహరింపుచు ఆ రాజు చల్లని పిల్లవాయువులతో వికసించిన పూల పరిమళముతో మనోల్లాసకరమైన ప్రశాంత వాతావరణములో ఆ సమీపానికి

పుణ్యభూమి అయిన పవిత్ర బ్రహ్మమానస సరోవరమున ప్రశాంతముగా విహరించు రాజహంసలు ఆకాశ మార్గమున వెళుతూ ఆహ్లాదకరమైన ఆ వన వాతావరణం ఆకర్షింపగా గగనమానిని రత్నహారము తెగి నేలపైన వ్రాలినట్టు ఆ నరరాజు సమీపమున ఒక కొలను దరి దిగినవట. రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో, నా తోడి వారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు

రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో నా తోడి వారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు చేతిలో చిక్కాను, నా పరిస్థితి ఏమవుతుందో

తన తోటి పక్షుల్ని సురక్షితంగా చెట్లెక్కి చూస్తున్నాయి. విధి వశంచేత రాజు చేత చిక్కుబడ్డ ఆ పక్షి ఏమనుకుంటుందట, నా దురదృష్టం, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని ఆ రాజుతో చాలా సున్నితంగా, వినయంగా, దీనంగా ఈ విధంగా మాట్లాడు.

మానస సరోవరమును విహరించు రాజహంసను. నన్ను విడిచిపెడితే నీకు ప్రేమైన వాక్యాలు చెబుతాను. విదర్భపురు పరిపాలకుడు ధర్మ మార్గానువర్తి భీమరాజ నందన దమయంతి సతి సౌందర్య సద్గుణ శీలవతి నీకు తగిన అనుకూలవతి. నన్ను విడిచితివేని ఆ సుందరి నది చేరి నీ శౌర్య పరాక్రమ రూప సంపద గూర్చి వర్ణించి ఆమెకు నీ ఎంద అనురక్తిని చేసింది అని ఆ మాటలు విని నలరాజు ఆ విహంగం మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనందంగా చూస్తున్నాడట. అప్పుడు ఆ రాజహంస ఏమంటుందట,

నా మాట నమ్ము. తప్పకుండా ఆ సతిని కూరుస్తానని చెప్పి చెప్పగానే హంస పలికిన ప్రియవాక్యములకు నలరాజు అత్యంతానంద హృదయుడై దానిని విడిచిపెట్టాడు. మరాళంబు సరాళంబున నింగికెగసి విదర్భపురమునేలు భీమరాజు కూతురు దమయంతీదేవిని అంతఃపుర సమీపమున చూచి ఆ కన్య ఆ పక్షిని చూడగానే దానిని అక్కున చేర్చి ముద్దాడుచుండ ఆ రాజహంస మానవ భాషతో సుగుణదొంతి దమయంతి వినుము, నీకు మనోరంజకమగు విషయమును వివరించదను. నిషిధాపురనాథుడు నలచక్రవర్తికి నీ రూపవయోగుణములను గూర్చి వర్ణించి తెలిపితిని. అతడు నీయందు అనురక్తుడై నేను చేపట్ట సిద్ధముగానున్నాడు. మీ ఇరువురిది మహోన్నతమైన జంటయని రాయంచ రాయబారం నెరపి అచ్చటి నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందట. ఆ రాచకన్య దమయంతి నలరాజుపై అత్యంత అనురక్తుడై అనుత్తై తన చెలులతో ఏముంటుందట, ఆ మహారాజు యొక్క రూపగుణములు చెప్పిన ఆ రాయంచ నా మనసును తను వశం చేసుకుంది. ఏ విధంగా ఆ నలరాజు నా వాడవుతాడు, ఎప్పుడు చూస్తానతన్ని అని తన యొక్క సహచరులు ఇలా చెలులందరితో ఏమంటుందట.

ఈ విధంగా తన మనోగతం అంతా కూడా ఆ చెల్లెలకు తెలుపగా వెంటనే వెళ్ళి ఆ విదర్భ మహారాజు భీమరాజుతో ఆ చెల్లెలు చెప్పారట. దమయంతి యొక్క మనోగతం తెలుసుకున్న భీమ

రాజు ఆమెకు స్వయంవరమునకై సకల దేశాధీశులకు ఆహ్వానమును పంపించాడు. ఈ వార్త విని సంతోషాంతరంగుడై నలరాజు కూడా పయనం సాగించాడు స్వయంవరానికి. ఇంతలో అష్టదిక్పాలకులలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు ఆ రాజునకు ఎదురైనారు. ఏమంటున్నారట? ఓ నలరాజా, మేము దేవతలం, నీవు దమయంతి స్వయంవరంకు ముందుగా ఆమె అంతఃపురం చేరి ఆమెకు మా గురించి వర్ణించి చెప్పి ఏ విధంగానైనా మా నలుగురిలో ఒక్కరిని ఆమె ఇష్టపడినట్టు నీవు ఒప్పింపలేను అని అనగానే, అయ్యయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నేను స్వయంవరాపేక్ష చేతనే వెళుతున్నాను, మరి ఈ దేవతల ఆజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఈ కార్యం నీకు సాధ్యం కాదేమో నలరాజా, సత్యసంధులలో హరిశ్చంద్రుని తరువాత ఇంకెవరిని లెక్కింపగలం అని వాళ్ళంటుంటే, అదేమీ కాదు, నేను మాట తప్పను, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, కానీ పురుషుడనైన నేను ఆ సతీ అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను, ఆమెతో ఏ విధంగా సంభాషించగలను, మీ అభిష్టం ఎట్లా తెలుపగలను, ఇది నా సందేహం అన్నాడట. ఓహో, ఇదా, సరే, ఓ రాజా, ఇదిగో ఇదేమిటో తెలుసా? ధరే

రాజా, ఇది అదృశ్య గుటిక. దీని నీవు తలపైన పెట్టుకున్నావంటే ఎవరికీ కనిపించవు. దీని ప్రభావమున నీవు ఆమె అంతఃపురం చేరి అక్కడ నేనని తీసివేస్తే ఆ కన్య నిన్ను చూస్తుంది, నీతో సంభాషిస్తుంది, మా కార్యాన్ని నెరవేర్చమనగానే సరే అని నళరాజు దమయంతి యొక్క అంతఃపుర పరిసరాలను చేరి ఆమె శయన మందిరంలో ప్రవేశించి తలపై ఉన్నటువంటి అదృశ్య గుటికను తీసివేశాడు. ఆమె ప్రత్యక్షంగా నలరాజును చూచింది. ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఎవరితడు ఈ విధంగా వచ్చాడని ఆ మనసులో అనుకుంటూ ఎవరై ఉండవచ్చును.

అతణ్ణి చూస్తూ పలకరించిందట దమయంతీదేవి, ఏమిటి పరపురుషుడు ఈ విధంగా నా అంతఃపురంలో ప్రవేశించాడు, ఇది ధర్మమా అన్నట్టు ఆ అతన్ని ఈమె పలకరిస్తే ఏముంటుందట.

ఎవరితడు మరుడా, రాయంచ తెలిపినటువంటి నలుడా అని అతణ్ణి చూచి సిగ్గుతో, ఒక బంగారు రత్న ఖచ్చితమైనటువంటి స్తంభం పక్కన నిలిచి

యుగల నామము గ్రామము వంశమిద్ది. మీరెవ్వరు వచ్చినట్టి పని అయ్యది, ఏ గతి వచ్చినారు? రాజవ్వనులున్న తావులకు

ఏకాంత ప్రదేశాల్లో రాచకన్యలు ఉన్నటువంటి అంతఃపురానికి పురుషులు ఈ విధంగా రావచ్చునా అని ఆమె ఎవరు మీరు ఏమిటి అని అడగగా నలరాజు కొంచెం సమీపానికి వచ్చి ఆమెను చూచి, అతివా, నేనెవరు, ఎందుకు వచ్చాను, చెబుతాను విను అని ఆమెకు ఈ విధంగా చెప్తున్నాడట. నిషిధా నగర వాసుడ

అని నేను నిషిధా నగర వాసుని. కార్యార్థినే వచ్చాను. ఇంద్రాగ్నేయము వరుణులు అష్టదిక్పాలకులలో నలుగురు నీపైన అనురక్తులై వారిలో ఒక్కరిని నీవు వరించినట్లు ఒప్పింపగా నన్ను పంపించినారు. నేను దేవదూతగా నీ దగ్గరికి వచ్చాను. మరి నా సందేశాన్ని విని నీ సమాధానాన్ని కోరుతున్నాను. వారికి ఏమని చెప్పాలి అని అనగానే దమయంతీదేవి ఏముంటుందట, నా అభిప్రాయం చెప్పమంటారా? మీరు దేవదూతనని చెప్పారు కాబట్టి గౌరవంగా మీతో మాట్లాడు.

ఒకవేళ ఆ రాజు కాదన్నా మరొకరిని వరించు ప్రసక్తి లేదు. నాకు కావాలనుకుంటే ఒకవేళ అతడు కాదని అన్న వెంటనే కూపములు కలుగుదే అంటే బావులు లేవా ప్రాణాలు తీసుకోవడానికి, కొంచెం తాడు దొరకదా ఉరి వేసుకోవడానికి, కొంచెం విషం దొరకదా త్రాగి చావడానికి, ఓ ఖడ్గం అంటే కత్తైనా లభించదా తల నరుక్కోవడానికి. ఇదే నా దృఢ నిశ్చయమని మీరు ఆ దేవతలతో చెప్పును. ఎప్పుడైతే ఆమె అంత గట్టిగా చెప్పిందో, తన ఎందుగల అనురాగమానికి ఆనందించాలో, మరి సుర సందేశం గురించి చింతించాలో ఏమీ తోచక, సరే ఉన్న విషయాన్ని ఆమెకు తెలియజెప్పితే ఆమె మనోనిశ్చయం ఏ విధంగా ఉంటుందో అని, ఈ అందము నా స్వంతము అనే ధైర్యంతో ముందుకు వచ్చి అతి సమీపానికి వచ్చి, దమయంతి నీ మనోనిశ్చయాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పావు, సంతోషం. ఇక్కడ నేను దాపన ఎలా చెబుతాను, అతి దాపగనేల ఓ సుగుణ దొంతి దమయంతి.

నేనే అనలుని అని ఎప్పుడైతే తనను పరిచయం చేసుకున్నాడు ఆమె తొలుతనే తనకు రాయంచ తెలుపగా అతని రూపగుణాలను గుర్తించింది, గ్రహించింది. ఇప్పుడు అతడే నలుడని తెలియగాని ముప్పిరిగొన్న సిగ్గుతో అతన్ని ఒకసారి చూచి ఆ చోటు భాషి వెళ్ళిపోయిందట. సరే, దేవతలకు జరిగిన విషయమే చెప్పాలని ఈవులకు రాగానే వారు కూడా, అంటే నిలింపులు అందరూ కూడా అదృశ్య రూపంగా చూస్తున్నారట దమయంతి నలచక్రవర్తి యొక్క సంవాదాన్ని. ఈయన నలరాజు

వారిని సమీపించి, ఆ ఇంటి మిమ్మల్ని ఆశించలేదు, ఎన్నో విధాలు నచ్చజెప్పి చూచాను, దేవతలారా నన్ను మన్నించండి అంటే, వారు, రాజా సామాన్యుడవు కావు నీవు, సత్యధర్మములు నీ యందు మూర్తీభవించి ఉన్నాయి, ఎంత చక్కగా బోధించావు, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించావు.

మాకు చాలా సంతోషం కలిగింది. ఆమె నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నీకు ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తుంది, నీ కోరిక నెరవేరుతుంది, దమయంతిని కూడి ఆనందంగా సుఖించు అని ఆశీర్వదించారట. నల చరిత్ర సామాన్యమైంది కాదు. నలరాజు అంతకంటే గొప్పవాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్త దేవోపి తిష్టతి. ఎక్కడైతే ఈ యొక్క ఆరు గుణాలు ఉంటాయో అవన్నీ నలచక్రతిలో ఉన్నాయి కాబట్టి ఆ దేవతలు అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అందుకే ఇక సభామంటపానికి అంటే స్వయంవర సభామంటపానికి భీమరాజు అందరినీ కూడా ఆహ్వానించాడు. అనేక మంది తమ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ రాజన్యులంతా కూడా ఆ స్వయంవర మంటపంలో ప్రవేశించి సుఖాసీనులై ఉన్న తరుణంలో రాజపురోహితుడు ఆ దమయంతీదేవిని వెంటనిడుకొని ఆ సీనులైన రాజులందరినీ కూడా పరిచయం చేస్తున్నాట. అమ్మా, దమయంతీదేవి, వీరందరూ కూడా

టెంకణ గూర్జర కొంకణ కర్ణాట బాహ్లిక ప్రభువులి వరుసవారు చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బర మద్ర మగధ కోసల పతుల్ మగువీరు లాటకురు ధరా

ఇంటిదేవికి వరుసగా ఆ సీనులైన ధరణీ నాయకుల చూపుచూ వచ్చుచుండ నలరాజుతో సహా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఏకరూపులై కనపడుచుండ సకల సద్గుణవతి దమయంతి నివ్వెరపోయి ఇది దేవతల మాయగా తలచి

అంతగా ప్రార్థించిన దేవతలు క్షమించు కూడా మిన్నకున్నారు. దమయంతి తనకు ఆరాధ్య దేవత అయిన శారదామాతను ఇట్లు ధ్యానిస్తూ ఉందట. ఏడాం కోపమగౌరవి

చివరికి నిరాశ చెంది, ఓ దేవతలారా నన్ను మన్నింపుడు, త్రికరణ శుద్ధిగా నేను నలరాజునే నా పతిగా భావించుతుంది, నన్ను నలుని గూర్పుడు లేదేని నేనిప్పుడే ప్రాణత్యాగం ఉనర్చెదనని పూలహారమును తన కంఠమునకు జుట్టుకొన దేవతలు నిజరూపమున నిలిచి ఆమెతో, అమ్మా శాంతింపు తల్లి, దమయంతి శాంతింపు, ఇదే

నీవు మెచ్చిన నీకు నచ్చిన సార్వభౌముడు నలుడు ఇదిగో ఇతడే అని ఐదుగురు కూడా నలరూపములో ఉండా ఆ నలుగురు దేవతలు కూడా నిజరూపం ధరించి అసలైన నలరాజును ఆమెకు చూపి ఆమె యొక్క సాధ్యత్వానికి అబ్బురపడి ఆనందించి ఇతన్ని పెళ్ళాడు మీరు సుఖంగా ఉండండి ఆశీర్వదించారు. అనంతరము దమయంతి ముదమున నలుని గళమున పూలమాల వేసి ఒక శుభలగ్నమును నిశ్చయించి పట్టణమంతా అలంకరించి బంధుమిత్ర పరివార సమేతుడు

ఆ యొక్క భీమరాజు వధూవరులను అలంకరించి కళ్యాణ మంటపమునకు తీసుకుని వచ్చి సకల భూసురోత్తములు వేద మంత్ర పఠములు చదువ భీమరాజు ఆ నలరాజునకు దమయంతినిచ్చి మహావైభవంగా కళ్యాణం చేశాడు. కన్యాదానం ఫలం వల్ల నేను ధన్యుణ్ణయ్యానని అనంతరం వైభవోపేతంగా భార్యను వెంటనిడుకొని నలరాజు తన పట్టణం చేరాడు నిషిధానగరం. అక్కడ ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే కుమారుడు కలిగి సుఖంగా వాళ్ళు ఉంటూ ఉండగా ఈ స్వయంవరాపేక్ష చేత శనేశ్చరుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. కానీ ఆ సుందరి తనకు అందక అతడు నిరాశ చెంది ఏ విధముగానైనా నలదమయంతులను బాధకు లోను చేయాలని ఉద్దేశం చేత ఒకనాడు నలరాజు మూత్రవర్జన చేసి కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమొనమోపినంత తడువలేదట ఆ పాదం. ఆ ప్రదేశంలో అతడు ప్రవేశించి ఇంకా అతన్ని బాధ పెట్టడం ప్రారంభించాడు. అయితే ప్రజానురంజకుడైన నలరాజుకు సోదరుడున్నాడు, పుష్కరుడు అనువాడు. అతడు ఒకనాడు వచ్చి అన్నగారితో, అన్నయ్య, నీతో వినోదంగా జూదమాడాలని నా కోరికగా ఉంది అనగానే, ఏదో వినోదమే కదా అని ఆ రాజు జూదానికి సంసిద్ధుడయ్యాడు. ఆ అడసా

వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు జూదమాడగా సకల రాజ్య సంపదను కూడా పోగొట్టుకుని కట్టుబట్టతో నిలిచాడట నలరాజు. ఆ రాష్ట్రాన్ని విడిచి భార్యా సమేతుడై అడవులకు ప్రయాణం సాగించి ఆకలి వేసినప్పుడు నిద్ర ఆహార విశ్రాంతులన్నింటినీ కూడా దూరం చేసుకుని కన్నీరు కారుస్తూ విలపిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొండ శిఖరములగ్నిచే మండదుడగే కాలుచున్నవి పశువులు గడ్డి లేక విసనకర్రలు చేబూని రిసుకుమారులు అక్కడ గ్రీష్మ ఋతువు ఎంత వెక్కసౌము. ఆ విధంగా ఉన్న ఆ చోట పళ్ళు తినబోవ శని మహత్యం చేత అవి చేదుగా మారిపోతున్నాయి. రెండు గువ్వలు వచ్చి వాటి వాళ్ల సమీపంలో ఉన్నాడు. వాటిని చూచి ఆ పక్షులను చంపి పచ్చి మాంసమైనా భుజించి ఆకలి తీర్చుకోవాలని వాటిని పట్టబోవ అందకపోవడం చేత నలరాజు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని విసిరేశాడు వాటిపైకి. ఆ పక్షులు ఆ ఉత్తరీయాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయట. ఖిన్నుడై నేల కూలబడి మొదలు నరికిన చెట్టులాగా బాధపడుతున్న ఆ భర్తను చూచి ఆమె తన పైట చెంగు చెంపి అతని భుజం పైన వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చతుష్పదములు అంటే ఆయన చెప్పాడు దమయంతికి. నాలుగు మార్గాలు కనిపించాయి. దక్షిణాపదమునకు ఒకటి, అయోధ్యాపురికి ఒకటి, విదర్భపురికి ఒకటి, ఉజ్జయినికి ఒకటి. ఈ నాలుగు మార్గాల్లో నీవు విదర్భకు వెళ్ళి నీ తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉండు అని చెప్తే ఒక మాట, మహారాజా నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు అభిమానిస్తారు. ఈ కష్ట సమయంలో మనం విదర్భకు పోవడం మంచిది, నా మాట వినండి అని బ్రతిమలాడిందట. అప్పుడు నలరాజేమంటున్నాడు, కవి సచివాగ్రజన్మ ఘన గాయక సద్గురు వైణికాబ్జనీతవ సమతేజ భూవర శతాంగ తురంగ భటాన్వితుండనై భవదురు పాణి పంకజము బట్ట విదర్భకు వచ్చినట్టి భీమ సంభవ ఇటువంటి దుస్థితిని వచ్చుట ఎట్లు మదిందల ఉపమా. అట్టహాసంగా వచ్చి నిన్ను ఆనాడు చేయందుకున్నా, ఇప్పుడు ఏ ముఖంతో నిన్ను ఆ పట్టణానికి రమ్మని పిలుస్తున్నావు అని ఆ అడవుల్లోనే సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద దమయంతీదేవి నలుని తొడపైన శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా

ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోయానంటే దారి తప్పి తన పుట్టినిళ్ళైనా చేరుతుందని ఆమె పైటను తన భుజాన వేసుకుని చింపి వెళ్ళిపోయాడట నలరాజు. కొంతసేపటికి నిద్రలేచి అతనిని గానక అనేక కష్టాలు కోర్చి అడవులను దాటి సుబాహుపురం అనే పట్టణం చేరి విపులాదేవి అనేటువంటి ఆమె ఆశ్రయం పొందగా అక్కడ విదర్భరాజు భీమరాజు కూతుని అల్లుని వెదక అనేక మందిని గూఢచారులను పంపితే ఆ యొక్క కుసవాహుపురం చేరిన ఆ పర్ణాదుడనే బ్రాహ్మణోత్తముడు దమయంతిని గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం నలరాజు అయ్యో విడిచి వచ్చాను, ఏమైపోయిందో దమయంతి అని మళ్ళీ ఆ చోటుకు రాగా ఒక సర్పం అగ్ని ప్రమాదములో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దాన్ని కాపాడాడటయిన అది కరుణించి కాపాడాడనేటువంటి విశ్వాసం లేకుండా నలరాజును కరిచింది. వెంటనే విరూపుడైపోయాడు. గూని, పొడుగు ముక్కు, నల్లని శరీరం, వంకర కాళ్ళు, ఆ వికార రూపుడుగా ఉన్న అతడు బయలుదేరి అయోధ్యాపట్టణ పరిపాలకుడైనటువంటి ఋతుపర్ణుడనే మహారాజు ఆస్థానంలో ఆశ్రయం పొందాడు. వంటలు చేస్తున్నాడు. ఇంకా అశ్వహృదయం తెలిసిన వాడు, రథాన్ని చక్కగా నడుపగలిగినటువంటి సమర్థుడు. అతడు అక్కడ ఉంటూ ఉండగా సుదేవుడనేవాడు నలచక్రవర్తిని వెతుకుతూ ఆ యొక్క అయోధ్యకు వచ్చాడు. ఋతుపర్ణునితో మాట్లాడుతూ భార్యను అడవిలో విడిచిపెట్టాడు దయావిహీనుడు నలుడు అని దూషించగానే ఆయనకు పౌరుషం వచ్చి అక్కడే ఉన్న బాహుకుడు అనే పేరుతో నలుడేమన్నాడు. ఎటువంటి కష్ట సమయంలో ఏ పరిస్థితిలో భార్యను విడిచి వెళ్ళాడు? పతివ్రత అయ్యుండి కూడా భర్తను ఈ విధంగా నిందలపాలు చేస్తుందా దమయంతి అన్నాడట. అప్పుడు గుర్తించాడు సుదేవుడు, ఇతడే మరి ఈయనకెందుకు ఈ పౌరుషం అని, ఇతడే నలుడు ఈ రూపంగా ఉన్నాడని చెప్పి వెంటనే, ఓ సాకేత మహారాజా ఋతుపర్ణ, ఆ దమయంతీదేవికి భీమరాజు మరల రెండవ స్వయంవరం ఏర్పాటు చేశాడు, అందరూ వెళ్ళాలి, రేపు ఉదయమే ఆ ముహూర్తం. అయితే అశ్వహృదయం తెలిసినటువంటి ఈ బాహుకుని మీరు తీసుకుని వస్తే అతడు వేగంగా మనోవేగంతో తప్పక విదర్భ చేర్చగలడు, ఆ స్వయంవరాన్ని మీరు అందుకోగలుగుతారనగానే నలరాజునే తీసుకుని వచ్చారట. ఆ సమయంలో దమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు ఇంద్రసేన్ ఆ ఇద్దరినీ కూడా నలరాజు ఉన్నటువంటి వంటశాలకు పంపించిందట అమ్మ. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో ఒక్కసారి హృదయమంతా కూడా ఆనందంతో పొంగిపోగా గ్రద్దన వచ్చి బాలకులకు

వారి శిరముందగమూర్కొని భ్రాంతి తీరమే దత్తయు కేలు దూవి కనుదమ్ముల అశ్రుకణవులల్క ఆ ముద్దియ చూచి బాహుక సముచ్చయ శోక జనార్నవంబు నీ విద్యగాగదోచె.

ఆ సంతానాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయత ముంచుకురాగా పరుగున వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ వారి నుదురులు ముద్దు పెట్టుకుంటూ ఎన్నో విధాల ఆనందపడుతున్నాడట. కన్నీళ్లు గారుస్తున్న రాజును చూడగానే దమయంతీదేవి హృదయం ఆనంద తరంగితమైంది. ఇతడే నా పతి, రూపు మారినా క్షేమంగా ఉన్నాడంతే చాలు అని దగ్గరకు వచ్చి, బాహుకా నీవు వంటల వాడవు కదా, వీరు రాచపుత్రిక పుత్రుడు, మరి వారిని నీవు అక్కును చేర్చుకుంటున్నావేమిటి, ఆశ్చర్యంగా ఉంది. అంటే నా సంతానం కూడా ఈ వయసు వారే ఈ విధంగా ఉంటారు, నా పిల్లలు జ్ఞప్తికి వచ్చి నేను ఈ విధంగా

పక్కన చేర్చుకున్నాను, అంతేకాని వేరు కాదు అన్నాడట. ఆమె ఇంకా ఎందుకు దాచి పెడతారు, నన్ను అనుగ్రహించరా, క్షమించరా అని చెప్పి ఆమె వచ్చి రాజు పాదాలపై పడి కన్నీరు గారుస్తూ తన కన్నీటితో ఆ రాజు పాదాలు కడుగుతూ, ఆ విధంగా అన్యాయంగా నన్ను నట్టడమిని విడిచిపెట్టారే దయావిహీనులై, మీ రాక కోసం ఎన్నో విధాలు ఎదురు చూస్తున్నానే, మిమ్మల్ని గుర్తించి ఋతుపర్ణ రాజు ఆస్థానంలో ఉన్నారని గ్రహించి ఈ స్వయంవరము అనేటువంటిది పెట్టాం, కానీ నిజంగా నా హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేదు, నన్ను మన్నించి ఏలుకోండి. మీకు నిజంగా నా మనశ్శుద్ధిని తెలియజెప్పాలంటే ప్రతినము జేయనేల నిను బాయదలంచి తినేని ఋషువులను సుతులను గోవులను

సతతము పంచభూతములే సాక్షులు నన్ కృప నీలగోరెదను అని ప్రతిజ్ఞ చేస్తే ఆమెను దగ్గరికి తీర్చుకొని ఆ నలరాజు కూడా దీర్ఘ వియోగానంతరం భార్య పిల్లలను చేరదీసి కర్కోటకుడైనటువంటి నాగరాజును ప్రార్థించగానే అతడు అతనికి నిజరూపును ప్రసాదించాడు. సకల దేవతలు, ఇంద్రాగ్ని, యమవరుణాదులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అతని యొక్క నియతికి, సత్యధర్మనిష్టకు శనేశ్వరుడు కూడా చెలించి అతన్ని క్షమించి, ఇక నుండి ఈ కథ ఎవరు విన్నా, చెప్పినా, చెప్పించినా తరిస్తారు, నా బాధ వారికి ఏనాడు ఉండదు, కరుణిస్తాను అని ఆశీర్వదించాడట శనేశ్వరుడు. అందరు కూడా ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతులు ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరం తరించాలని కోరుకుంటూ

మీరింతవరకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథ విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.